ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. సమయం 5:53:52. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు 6:10 భావన లావణ్యం సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, 6:35 పొలం పనులు గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి నిర్ధారణ నివారణ గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, నాగర్ కర్నూల్ జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్. ఉదయ తరంగిణిలో హరికథల్లో పిట్టకథలు, శ్రీ జయంతి లక్ష్మీ నరసింహం గారి హాస్య ప్రసంగం, ఆరోగ్య జీవనం శీర్షికన పెంపుడు జంతువులు జాగ్రత్తలు, పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్ యాదవ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం బృందం వారి నాదస్వరం. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, అంశం కన్ఫ్రంటింగ్ క్లైమేట్ చేంజ్, మీకు అందించువారు శ్రీ హరి ఆకాష్.

12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో మనసునకెన్నో మార్గాలు. షబ్నవీస్ ఇందిరావు గారి కథానిక. 2:30 బాలానందం ఓల్డ్ ఆల్వా లిటిల్ ఫ్లవర్ స్కూల్ వారి కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమం, శ్రీమతి గడ్డం భారతి బృందం ఆలపించు జానపద గీతాలు.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, యాసంగి వేరుశనగ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు గురించి శాస్త్రవేత్త డాక్టర్ దివ్యారాణిగారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు.

7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వచ్చే అంతరపరాన జీవులు నివారణ గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ బి దస్మాబాయి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కృష్ణసాయి గారు. 8:03 ఆంగ్ల ప్రసంగం చిట్చాట్ బాయ్ జయంతి ఉప్పల మసరత్ జహాన్. అంశం డిజిటల్ లిటరసీ ఇన్ ఫినాన్షియల్ ల్యాండ్స్కేప్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. ఇక 10:00 జపాన్లో జరిగిన ఏషియన్ క్రీడలు 2026 భాగం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.

0: will focus on revitalizing global cooperation, advancing the Sustainable Development Goals, and promoting collective action for peace, dignity, and equality. The UN General Assembly's high-level week also featured discussions on global conflicts, development, climate change, humanitarian challenges, and other pressing international issues. The general debate is expected to provide a major platform for the leaders to present their foreign policy priorities and engage on key global developments. External Affairs Minister S. Jaishankar has raised concerns over repeated attacks on commercial shipping and seafarers in the Gulf, Red Sea and Black Sea, saying that the attacks were no longer exceptional occurrences. Dr. Jaishankar was addressing the inaugural meeting of the Group of Friends on Safety and Security of Shipping and Seafarers during the 81st session of the United Nations General Assembly in New York. The External Affairs Minister announced a new initiative by India and Liberia together to draw greater attention to the safety and security of ships and seafarers. He said India, a source of seafarers, and Liberia, the world's largest shipping registry, have joined hands to strengthen maritime safety and security. The initiative aims to establish a consultative framework to enhance maritime security and ensure that key stakeholders have a greater voice in discussions on this sector. The Office of the Chief Electoral Officer, CEO Delhi, has directed all the district election offices to organize special camps for enrollment of young electors at colleges, universities and other educational institutions across Delhi on 29th and 30th of this month as part of the Special Intensive Revision 2026. Students between age 18 to 25 eligible for registration will be assisted by BLOs to fill Form 6 for inclusion in the electoral rolls. Prime Minister Narendra Modi has congratulated Gulveer Singh on winning the silver medal in the men's 10,000 meter event at the Asian Games in Aichi, Nagoya, noting that he continues to make the country proud on the podium following his bronze earlier in the competition. The Prime Minister lauded his fine performance and stated that his perseverance and progress will inspire young distant runners across India. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన లావణ్యం సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు.
2: లావణ్యం, లావణ్యం అంటే ఆకర్షణ, అందం, దయ. ఇది భారతదేశానికి చెందిన, సంస్కృత మూలానికి చెందిన ఒక స్త్రీ పేరు. చక్కదనం, మనోహరత్వంతో ముడిపడి ఉంటుంది. అందాన్ని, సున్నితత్వాన్ని సూచిస్తుంది. భారతీయ మరియు నేపాలీ సాంప్రదాయంలో స్త్రీకి వాడే పేరు సౌందర్యంను సూచిస్తుంది. జీవితంలో సున్నితమైన విషయాల పట్ల లోతైన ప్రశంసలను సూచించే పేరు లావణ్యం. ఇది గంధర్వంశగా చెప్పబడుతుంది. వివాహ క్రతువులో చెప్పే మంత్రాలలో సోమ ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః, తృతీయ అగ్నిష్టేపతి, తురీయస్తే మనుష్యజాహ అని చెప్తారు. శైశవ దశ నుండి లజ్జ తెలిసే వరకు సోముడు అంటే చంద్రుడు అధిష్టాన దేవతగా ఉంటారు. తదుపరి అవస్థలో లావణ్యం ఎక్కువ, అది గంధర్వుని అంశ. తదుపరి అగ్నిదేవత ఆ కన్యను కాపాడి మనుష్యునికి వివాహ సమయంలో అప్పగిస్తారనేది ఈ మంత్రం యొక్క ముఖ్య అంశం. లావణ్యం అనేది శారీరక అందం, మానసిక సౌమ్యత, నడవడికలో మాధుర్యం, మాటలలో మర్యాద, ఇవన్నీ కలిసినప్పుడు ఏర్పడే ప్రత్యేక ఆకర్షణే లావణ్యం. లావణ్యం అంటే కేవలం బాహ్య అందమా కాదు, దేహమందు మెరిసేది కాదు. దేవుని కరుణ తాకితే పుట్టేది అహంకారం అనే తెర తొలగితే ఆత్మలో వెలుగయ్యేది లావణ్యం. నామస్మరణలో నిండిన నిశ్శబ్దం, సేవలో వికాసించే వినయం, త్యాగంలో మెరిసిన శాంతి, అవే భక్తి లావణ్యపు లక్షణాలు. అన్నింటా సమదృష్టిని కలిగి తత్వబోధ తెలిసినప్పుడు భక్తి రూపం ధరించి లావణ్యం మోక్ష మార్గమవుతుంది. దేహకాంతి కాదు, దైవానుగ్రహమే, అహంకార త్యాగమే, ఆత్మలావణ్యమే, నామస్మరణతో నిండిన హృదయం అనే భక్తితో వెలిగేవి ఇదే సౌందర్యం లేక లావణ్యం. చూడగానే మనసుకు హాయిగా అనిపించేది అందం, లావణ్యం. ఉదాహరణకు ఆమె ముఖంలోని చిరునవ్వు అపూర్వమైన లావణ్యాన్ని ప్రసరించింది. వెన్నెలలో నిలిచిన ఆమె రూపం దేవకన్యలా లావణ్యంగా కనిపించింది.

0: ఆమె మృదువైన మరియు వినయంతో అందరినీ ఆగొట్టుకునే లావణ్యం ఉంది. ఇలా మనం వివరిస్తుంటాం. గురువును గౌరవంగా పలకరించిన అతని తీరు నిజమైన లావణ్యానికి ఉదాహరణ. కవి పద్యాలలో నాయక లావణ్యాన్ని చందమామతో పోలుస్తారు. ఆమె నడకలో హంసగమనలా లావణ్యం కనిపించింది అని కవి వర్ణిస్తారు. ఉదయకాలంలో వికసించిన తామర పువ్వు ప్రకృతి లావణ్యానికి ప్రతీక. పచ్చని కొండ చర్యలు, జలపాతాలు, భూమాత ఇవన్నీ లావణ్యానికి ప్రతిబింబిస్తాయి. లావణ్యం సౌందర్యానికి ఆత్మ. వినయం లావణ్యాన్ని మరింత అలంకరిస్తుంది. మనసులోని మంచితనం నిజమైన లావణ్యం. మందహాసము ముకురంలో మాణిక్య కాంతులై మెరిసి లావణ్యం. చంద్రముఖి చెలువులో చారుత్వ సోయగమై వెలిసే లావణ్యం. వినయమనే భూషణంతో విరాజిల్లే సుగుణాల లావణ్యం. సుందర హృదయ మందిరంలో శాశ్వత సౌందర్యమై నిలిచే లావణ్యం. చందమామ కాంతి వంటి చారువైన రూపం, మందహాస మాధుర్యం, మమతల సుగంధం, వినయమే అలంకారం, మృదువైన స్వభావం, అదే నిజమైన లావణ్యం, ఆత్మకు పరిమళం. రూపమే లావణ్యం కాదు, రమ్యమైనదంతా మనసులోని మాధుర్యమే. నిజ సౌందర్యం, వినయం దయలేని జీవనానికి ఆభరణాలు. సద్గుణ సమాహారమే శాశ్వత లావణ్యం.
1: మీరింతవరకు లావణ్యం సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావనా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్నీ తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం వింటారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, పొలం పనులు.

నమస్కారము, నేను డాక్టర్ కె శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు వైద్య విశ్వవిద్యాలయము, తెలంగాణ. ఈరోజు నేను మీతో చర్చించే ఒక ముఖ్యమైన వ్యాధి, అది గొర్రెల్లో సంభవించే వైరస్ వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనటువంటి వ్యాధి, అదే నీలినాలుక వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి అనేది వైరస్ ద్వారా వ్యాపించే ఒక ఈగల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఇది గొర్రెల్లో ఎక్కువగా అత్యంత ప్రభావాన్ని చూపించే వ్యాధి. గొర్రెలతో పాటు మేకలు, పెద్ద పశువుల్లో కూడా వచ్చినప్పటికీ ఈ వ్యాధి గొర్రెల్లో ఎక్కువగా వ్యాధి బారిన పడే గొర్రెల సంఖ్య కానీ, మరణాల శాతం కానీ, వ్యాధి తీవ్రత కానీ గొర్రెల్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఆర్బీ వైరస్ అనే ఒక రకమైన సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్గా మనం దీన్ని పరిగణిస్తాము. ఈ వైరస్ అనేది కులికైడ్స్ అనే చిన్న ఈగలు, అంటే దోమలుగా మనం వాటిని అభివర్ణించవచ్చు, కులికైడిస్ అనే దోమల ద్వారా ఒక జీవి నుండి, అంటే ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి, అంటే వ్యాధిగ్రస్త గొర్రె నుండి ఆరోగ్యవంతమైన గొర్రెకు ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక గొర్రె నుండి ఇంకో గొర్రెకి ఇది వ్యాధి సంక్రమణ అనేది దాదాపు అసాధ్యము, అంటే ఇది ఒక అంటువ్యాధిగా మనము పరిగణించకూడదు. కానీ కులికైడిస్ అనే చిన్న దోమలు లేదా ఈగలు కుట్టడం ద్వారా ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకు ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి సంక్రమించిన గొర్రెలు చూపించే లక్షణాల్లో ముఖ్యమైనది, ముందుగా వ్యాధి సంక్రమించిన గొర్రెలు అత్యంత

జ్వరంతో కూడి లక్షణాలు ప్రారంభమవుతాయి. ముందుగా వచ్చే లక్షణమే తీవ్రమైన జ్వరం. జ్వరం అనగా 104 నుండి 105 డిగ్రీ ఫారెన్ హీట్స్ వరకు గొర్రెలు విపరీతమైన జ్వరానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. దానితో పాటు వివిధ లక్షణాలు, ముందుగా జ్వరంతో ప్రారంభమైన వ్యాధి లక్షణాలు మిగతా భాగాల్లో కూడా వ్యాపింపజేస్తాయి.

లో అది అత్యంత కీలకమైన లక్షణంగా దీన్ని మనము గుర్తించవచ్చు. బ్లూ టంగ్ అంటే నీలినాలుక వ్యాధి లక్షణాల్లో అత్యంత ముఖ్యమైన లక్షణంగా దీన్ని మనము పరిగణించవచ్చు. నోటిలో పుండ్లు ఏర్పడము అనేది రెండవ దశలో మనము గమనించవచ్చు. నోటిలో ఎప్పుడైతే పుండ్లు ఏర్పడతాయో అప్పుడు నోటి నుండి విపరీతమైన సొంగ లేదా చొల్లు కారడం అనేది మనము గమనించవచ్చు. ఆ తర్వాత నోటి నుండి 4 రోజు లేదా 5వ రోజు తర్వాత క్రమేణా ఈ వ్యాధి కాళ్ళ వరకు కూడా విస్తరింపజేస్తుంది. కాళ్ళల్లో 3వ దశలో కాళ్ళల్లో పుండ్లు అనేటివి ఏర్పడడం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణంగా దీన్ని తీసుకోవచ్చు. నోటిలో పుండ్ల తర్వాత కాళ్ళల్లో ముఖ్యంగా గిట్టల్లో పుండ్లు అనేటివి ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో మనం గమనించవచ్చు. ఎప్పుడైతే గిట్టల్లో పుండ్లు ఏర్పడుతుంటాయో ఈ జీవాలు, వ్యాధిగ్రస్త జీవాలు నడవడానికి లేదా ఎక్కువసేపు నిల్చొని ఉండడానికి తీవ్రమైన ఇబ్బంది పడుతుంటాయి. సాధారణంగా మొదటి దశలో కేవలం పుండ్లుగానే ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏదైతే వ్యాధికారక జీవుల్లో పోను పోను ఈ పుండ్లలో ఈగలు వాలడము లేదా గోమార్లు, దోమలు, వివిధ రకమైన కీటకాల వలన అందులో పురుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి అనేది సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యకాలంలో సంక్రమిస్తుంది. ఆ కాలంలో కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి సులభంగా ఒక గొర్రె నుండి ఇంకో గొర్రెకి విస్తరిస్తుంది. దాంతోపాటు ఈ కాళ్ళలో ఏర్పడిన పుండ్ల మధ్యలో పురుగులు పడడం అనేది సర్వసాధారణంగా వ్యాధిగ్రస్త గొర్రెల్లో మనము గమనించవచ్చు. నోటిలో పుండ్ల తర్వాత కాళ్ళలో గిట్టల్లో మధ్య పుండ్లు ఏర్పడడం అనేది అత్యంత ముఖ్యమైన ఈ వ్యాధి లక్షణంగా మనం పరిగణించవచ్చు. దీంతోపాటు ఈ వ్యాధికారక వైరస్ అనేది గొర్రెల యొక్క రక్తనాళాల లోపలి పొరని దెబ్బతీయడం వలన రక్తం అనేది రక్తనాళాల నుండి వివిధ కణజాల లోపలికి విస్తరింపజేస్తుంది. తద్వారా గొర్రెలు తీవ్రమైన రక్తస్రావానికి, రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఒక గొర్రె రక్తహీనత కానీ రక్తస్రావానికి గురి అయినప్పుడు ఆ గొర్రెలు చూపించే ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. రక్తం హీనతతో పాటుగా నోటి నుండి ఆ తర్వాత లోపలి పొరలపై ఈ వైరస్ దాడి చేయడం వలన జరిగిన పరిణామాల వలన గొర్రెల్లో మ్యూకస్ అంటే జిగుడు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఊపిరి తీసుకోవడానికి అవసరమైన ముక్కు రంధ్రాలు అనేటివి మూసుకుపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ముక్కు రంధ్రాలు మూసుకుపోతుంటాయో ఈ వ్యాధిగ్రస్త జీవులు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాయి. అదేవిధంగా నోట్లో ఏర్పడిన పుండ్ల వలన ఆహారం తీసుకోవడానికి కానీ లేదంటే తీసుకున్న ఆహారాన్ని నమలడానికి కానీ గొర్రెలు తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తద్వారా కొద్ది కొద్దిగా గొర్రెల యొక్క ఆకలి మందగించడం అనేది మనము ఈ వ్యాధి లక్షణంలో ఇంకొక భాగంగా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే నోట్లో పుండ్లు ఏర్పడతాయో విపరీతమైన లాలాజలంతో కూడిన మంట అనేది ఏర్పడుతుంది నోట్లో పుండ్ల వలన. తద్వారా గొర్రెలు ఆహారాన్ని తీసుకోవడానికి అయిష్టత అనేది చూపించే లక్షణంగా మనము దీన్ని తీసుకోవచ్చు. తీవ్రమైన జ్వరం కారణంగా 104 నుండి 106 డిగ్రీ ఫారెన్హీట్స్ అత్యంత తీవ్రమైన జ్వరం గొర్రెలు చూపించడం వలన ఏవైతే కొన్ని ప్రెగ్నెంట్ అంటే గర్భస్థ జీవాలు ఉన్నట్లయితే అవి వాటిలో గర్భస్రావాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్భంతో ఉన్న గొర్రెలు ఈ వ్యాధి సోకితే దూడలను అబార్షన్ అంటే ఈసుకుపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు అబార్షన్ అంటే ఈసుకుపోకపోయినప్పటికీ కూడా ఏవైతే పిల్లలు వస్తాయో ఆ పిల్లలు చాలా బలహీనంగా కానీ సరైన ఎదుగుదల లేకపోవడం కానీ అవయవాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం కానీ మనం సర్వసాధారణంగా గమనించవచ్చు. కాబట్టి ఈ వ్యాధిగ్రస్త జీవాల యొక్క లక్షణాలు నోట్లో పుండ్లు, అదేవిధంగా గిట్టల మధ్యలో పుండ్లు, ఆ పుండ్లు అలాగే వదిలేయడం వలన పురుగులు చేరడం, గిట్టల మధ్య ఉండే పురుగులు చేరడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, తీవ్రమైన రక్తస్రావం జరగడం వలన గొర్రెల్లో రక్తహీనత మరియు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడము, అదేవిధంగా రక్తస్రావం జరిగినప్పుడు రక్తనాళాల్లో ఉండే రక్తము కణజాలంలోకి విస్తరించడం వలన ముఖ్య లక్షణం ఇంకొకటి తల భాగంలో కానీ పెదాలు కానీ చెవులు కానీ మొత్తం వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తహీనత ఉండడం వలన కావలసినంత ఆక్సిజన్ అనేది నాలుక యొక్క భాగంలోకి చేరకపోవడం వలన ఈ వ్యాధిగ్రస్త జీవాల యొక్క నాలుక నీలిరంగులోకి మారుతుంది. తద్వారా దీన్ని మనము గొర్రెల్లో నీలి నాలుక వ్యాధిగా అభివర్ణిస్తుంటాము. అదేవిధంగా ఈ వ్యాధి యొక్క నిర్ధారణ కనుక మనం తీసుకున్నట్లయితే వ్యాధిగ్రస్త పశు జీవాలు చూపించే లక్షణాలను మనము ప్రాథమికంగా తీసుకున్నట్లయితే వీటిని నీలి నాలుక వ్యాధి సోకిన జీవులుగా గుర్తించవచ్చు. అదేవిధంగా దగ్గరలోని పశువైద్యశాలకి తీసుకువెళ్ళినట్లయితే సమీప పశువైద్యాధికారి కొన్ని రక్త నమూనాలు కానీ మూత్ర నమూనాలు కానీ సేకరించి ఆ వ్యాధికి కారణమైన జీవులను గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది వైరస్ అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ద్వారా వచ్చిన వ్యాధి కాబట్టి
దీనికి సరైన చికిత్స విధానం అనేది లేదు. కాబట్టి దీనికి చికిత్స కంటే నివారణ అనేది అత్యంత ముఖ్యమైన దశగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే చికిత్స చేసుకోవడానికి అయ్యే ఖర్చు కంటే నివారణ చేసుకోవడానికి అయ్యే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరియు నివారణ చేసుకున్నట్లయితే గొర్రెల యొక్క పెరుగుదల కానీ లేదంటే గర్భస్థ గొర్రెల యొక్క పిండం అభివృద్ధి కానీ చాలా చక్కగా ఉంటుంది. నివారణ చర్యల్లో కనుక మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే 4 విధాలు

0: ఎలాగా మనం దీన్ని నివారించుకోవచ్చు? ఈ వ్యాధి అనేది ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం ఏంటంటే దోమలు లేదా ఈగలు. కాబట్టి దోమల నివారణ చేయడం అనేది నివారణ చర్యల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి పాక యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ఉండడం వలన మనం దోమల ఈగల నివారణ చేసుకోవచ్చు. దాంతోపాటు గొర్రెల షెడ్స్ పాకల చుట్టూ కూడా వాతావరణం ఎప్పుడు పొడిగా గాలి వెలుతురు ఆడే విధంగా చూసుకుంటూ బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నాన్ని చల్లితే పాకల యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. దాంతోపాటు వ్యాధిగ్రస్త జీవాలను ఐసోలేట్ చేయడం అంటే సపరేట్గా చేయడము, అదేవిధంగా ముఖ్యమైన దశగా మనము టీకాల కార్యక్రమం అనగా క్రమం తప్పకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే అనగా మే జూన్ మాసాల్లో గొర్రెలకు నీలినాలుక వ్యాధి నిరోధక టీకాలు వేయించినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం గొర్రెలను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ వ్యాధి సంబంధించిన టీకాలు పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ వ్యాధిని గొర్రెల కురుమరులు ఈ వ్యాధి బారిన పడకుండా జీవాలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి నిర్ధారణ నివారణ గురించి తెలంగాణలోని పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్. నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారి

0: గా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే ఎఫ్ఎఫ్బి ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్టస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్లుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో

0: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్ బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షె సంపూర్ణే సతి ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజికాంతర్జాలీయపటలె ఏకం సందేశం యచ్చన్ ప్రధానమంత్రిణా ఇదత్ ప్రోక్తం యత్ అభియానేనానేన భారతే స్వదేశీ నిర్మాణం, వైదేశిక నివేశః, నిర్యాతః చ భూరిశః సంప్రవర్ధితః. తేన ప్రోదీరితం యత్ ఏషః పరివర్తన ప్రవాహః సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షీక్రియతే. ఆధారభూత సంరచనా నవోన్మేషయోః బలేన భారతస్య నిరంతర సమృద్ధిః ఏవ మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యాః లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. అష్టత్రింశదుత్తరశతతమ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్రదేశే దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వ ప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణీ కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దేశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. ఏతదర్థం రాజ్య స్వాస్థ్య ఏజెన్సీ ఇతి సంస్థా చతుః సదస్యీయం నిరీక్షణ దళం అరచయత్. అవధేయం యత్ ఇదం దళం పంజీకృత చికిత్సాలయానాం పరీక్షణం ప్రారభత. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంప్రాహ యత్ సంయుక్త రాష్ట్ర సంస్థాయాః పరిష్కారాయ పాఠాధారిత వార్తా అతీవావశ్యకీ వర్తతే. న్యూయార్క్ ఇత్యత్ర సంయుక్త రాష్ట్ర మహాసభాయాం భాషమాణః విదేశమంత్రి అవోచత్ యత్ పాఠం అంతరేణ క్రియమాణా వార్తా కేవలం సమయయాపనమేవ అస్తి. పరిష్కార విరోధినః అస్యాః సంస్థాయాః దురుపయోగం కుర్వంతి ఇత్యపి అసౌ స్పష్టం ఉక్తవాన్. జలసురక్షా సర్వైః నాగరికైః ప్రశాసనేన ఉద్యోగైః చ సహభాగితాం విధాయ ఏవ సాధ్యతే.

0: इति जलशक्ति मन्त्रिणा सी आर पाटिलेन सबलं प्रोक्तम्। ह्यः नवदिल्ल्यां नवम भारत अन्ताराष्ट्रिय जल सप्ताहस्य समापन सत्रे सम्भाषमाणेन मन्त्रिणा एतत् ख्यापितम् यत् जल संरक्षणाय जनसहभागिता अतीवावश्यकी वर्तते। मन्त्रिणा सविशेषं प्रोदीरितम् यत् वैश्विक सहयोगेन एव जल सम्बद्ध समस्यानां परिहारः सम्भविष्यति। जल संरक्षणं न हि केवलं एकस्य कर्तव्यम् प्रत्युत प्रत्येकस्य उत्तरदायित्वम् इत्यपि असौ सबलं न्यगादीत्। उत्तरप्रदेशे प्रादुर्भूतया अतिवृष्ट्या जनजीवनं सञ्जातम् अस्तव्यस्तम्। आसन्नां भीषणवृष्टिं विलोक्य प्रशासनपक्षतः बहुषु जनपदेषु पाठशालाः पिहिताः सन्ति। चक्रवातप्रभावेन राजधान्यां लखनऊ नगर्याम् अविरतं जलवृष्टिः प्रचलति। अत्रावधेयं यत् रविवासरं यावत् पूर्व्योत्तरप्रदेशे अतिभीषणा वृष्टिः विद्युत्पातः तीव्रसमीरश्च सम्भविष्यति इति सञ्चेतनाम् अयच्छत् ऋतुविज्ञानविभागः। नागोया एशियाई क्रीडासु भारतस्य पदकानां संख्या 23 सम्प्राप्ता। लक्ष्यभेदस्पर्धायां कमलजीतसुरुचियुग्मेन स्वर्णं गुलवीरसिंहेन च रजतपदकं प्रासाधि। राष्ट्रपति द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्रमोदी प्रभृतयः सर्वेभ्यः विजेतृ क्रीडकेभ्यः वर्धापनसन्देशम् अयच्छन्। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా మెపి వివరాలు మీకు అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
2: ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 1,81,295 మందికి నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 1,79,572 మంది ఓటర్లకు అందాయని, ఇంకా దాదాపుగా 2,000 నోటీసులు జారీ చేయాల్సి ఉందని, హియరింగ్కు హాజరు కాక 1,32,833 నోటీసులు రద్దయ్యాయని అన్నారు. ఓటర్ల పారదర్శకతలో భాగంగా నోటీసులు జారీ, హియరింగ్, క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్ఓలకు అందిన 6, 7, 8 ఫారం దరఖాస్తులను వేగవంతంగా విచారణ చేసి పెండింగ్ నోటీసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించేలా చేసి ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ గోపాల్ నాయక్ అన్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 10,358 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,464 ఇళ్లు గృహప్రవేశాలు పూర్తయ్యాయన్నారు. 1,738 ఇళ్లు ప్రారంభించాల్సి ఉందని, మరోసారి నోటీసులు ఇచ్చి ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం 750 అడుగుల్లో మాత్రమే ఇంటి స్లాబ్ ఉండాలని కొందరు అతిక్రమించడం జరిగిందని, దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం సడలింపు ఇచ్చిందన్నారు. 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో 750 చదరపు అడుగులు దాటితే బిల్లులు రావన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో 204 కోట్ల రూపాయలను జమ చేసిందని, పనులు జరిగిన మేరకు బిల్లులు మంజూరవుతాయని, చివరి బిల్లులో మాత్రమే కాస్త జాప్యం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను పబ్లిక్ స్కూల్గా ప్రభుత్వం ఎంపిక చేసిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, ఈ పాఠశాలను ఆధునీకరిస్తే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అన్నారు. దశాబ్దాలుగా చక్కటి బోధన ఫలితాలు అందిస్తున్న పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన గదులు, ల్యాబ్స్, పరికరాలు, ఫర్నిచర్ లాంటి సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న పోషక మాసోత్సవాలు 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి పాండు నాయక్ తెలిపారు. జిల్లాలో ఉన్న 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 4,500 మంది గర్భిణీలు, దాదాపుగా 3,000 మంది బాలింతలు, 40,000 మందికి పైగా 6 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారన్నారు.

0: అందరికి పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు. అలాగే పిల్లల బరువు, కొలతలు సేకరించి తక్కువ బరువున్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, ఉడికించిన కోడిగుడ్లు, మురుకులు, బాలామృతం పంపిణీ చేస్తున్నామన్నారు. చేయూత పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. ప్రభుత్వ ఆదేశంతో జిల్లాలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, తలసీమియా బాధితుల నుంచి 14,000కు పైగా దరఖాస్తులు అందాయని అన్నారు. మొబైల్ యాప్లో 12 రకాల ప్రశ్నలను నమోదు చేయడంతో పాటుగా దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామన్నారు. ఆదాయ పత్రం, రేషన్ కార్డు, 3 ఎకరాల్లోపు పొలం వివరాలను, ఒంటరి మహిళల సంబంధిత పత్రాలను, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆయా శాఖలిచ్చిన గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుని లబ్దిదారుల ఎంపిక చేపడతామన్నారు. ఈ వానాకాలంలో వరి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో దొడ్డు రకం వరి దాదాపు 8,000 హెక్టార్లలో సాగు కాగా, సన్న రకం 45,000 హెక్టార్లలో సాగు కాగా, 2,90,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి రావచ్చని పేర్కొన్నారు. దీనికోసం 23,62,500 గన్నీ బ్యాగులు అవసరం కావచ్చని, ఇప్పటి వరకు గోదాంలలో 96,000 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. వరి కొనుగోళ్ల కోసం మహిళా సమాఖ్యలు, మెప్మా, సింగిల్ విండోల ఆధ్వర్యంలో 183 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత రబీలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా రూపొందిస్తున్నామన్నారు.
1: మీరింతవరకు శ్రీ టి విజయ్ కుమార్ అందించిన నాగర్ కర్నూల్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship owning member states, countries with the largest number of ship registries, and those who provide

0: The maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
1: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
2: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
1: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం 1 అక్టోబర్ నుంచి అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది.

0: చర్చకు సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగాయిసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగియగా మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమతమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

0: ఈనాటి కార్యక్రమంలో హరికథల్లో పిట్టకథలు, శ్రీ జయంతి లక్ష్మీ నరసింహం గారి హాస్య ప్రసంగం వినండి.
1: హరికథ సకల కళాస్వరూపం. కథకుడు మంచి పౌరాణికవేత్త, నటుడు, గాయకుడు, నర్తకుడు కాకుండా సమయోచితంగా జనారంజకంగా ఉండేలాగా హాస్యాన్ని కూడా పంచుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ హాస్యం ద్వారా చక్కటి సందేశాలని కూడా అందిస్తూ ఉంటాడు. ఆయన ఆ దాసుగారు హరికథ ఆరంభంలో భక్తులందరినీ ఉద్దేశిస్తూ శ్రీమద్రమారమణ గోవిందో హరి అనమన్నాడు. అందరూ గోవిందా అన్నారు. అయ్యా కొంతమంది అన్నారు, కొంతమంది అనలేదు. దానికి మళ్ళీ దాసుగారు, అయ్యా భక్తులందరూ గట్టిగా గోవిందనామస్మరణ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనిషి అనేటటువంటి ఈ చెట్టుని పాపాలు అనే పిట్టలు ఆశ్రయించి ఉంటాయినాయన. ఎప్పుడైతే గట్టిగా గోవిందనామస్మరణ చేసావో అప్పుడు ఈ పిట్టలన్నీ ఎగిరిపోతాయి అని చెప్పి చెప్పేటండి. జనం అందరూ ఆనందంగా గోవిందనామస్మరణ చేశారు. ఇంతలో ఎదురుకుండా కూర్చున్నటువంటి ఒక నాస్తికుడు అడిగేట, అయ్యా దాసుగారు ఈ ఎగిరిపోయిన పిట్టలన్నీ ఎక్కడ వాళ్తాయండి అన్నట్ట. అంటే ఆయన అన్నాడు, ఎవడైతే గోవిందనామస్మరణ చెయ్యడో వాడిని ఎత్తిమీద వాళ్తాయరా అని చెప్పి చెప్పేటండి. అందువల్ల అలాంటి చక్కటి సందేశాలతో కూడుకు ఉన్నటువంటి పిట్టకథలు చెప్తూ ఉంటాయి. తర్వాత మనిషికి ఎప్పుడు కూడా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవసాన దశలో ఈ మోహాన్ని అన్నదా

అని విడిచిపెట్టాలి. ఆ మోహాన్ని విడిచిపెట్టకపోతే ఆ ప్రయాణం పోదు. ఒకడికి చావు సమీపిస్తున్నా కూడా మోహం తీరదు. ఒక ఆయన అన్నట్ట, ప్రయాణం మీదకు వచ్చేసింది, చివరిలో ఉన్నాడు, ఏవే పెద్దవాడు ఎక్కడున్నాడన్నట్ట. పెద్దవాడు మీ కాళ్ళు పిసుకుతున్నాడండి అందిట. రెండోవాడు ఎక్కడున్నాడన్నట్ట, రెండోవాడు మీకు పళ్ళరసం తీస్తున్నాడండి అందిట. మూడోవాడు ఎక్కడున్నాడు అన్నట్టు, మూడోవాడు ఇక్కడే ఉన్నాడే, ఆ డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు అన్నట్ట. నాలుగోవాడు ఎక్కడున్నాడన్నట్ట, నాలుగోవాడు ఇదేమిటండి, ఇంతకు ముందే కదా మీ పక్కనే కూర్చున్నాడు, అదిగో అక్కడే ఉన్నాడంట. ఓరి వెదవల్లారా, షాపులో ఎవళ్ళు లేరా, అందరూ ఇక్కడ తెచ్చారన్నట్టండి. అందుకని చచ్చిపోతున్నా కూడా మోహన్ తీరనటువంటి వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు చచ్చిపోయి పైలోకానికి వెళ్ళిపోయినా కూడా మోహన్ తీరని వాడు ఉంటాడు. అది ఎలా ఉంటుందో దాసుగారు చెప్పాడు. ఒక ఆయన బాగా పుణ్యం చేసేటండి, కిరాణా కుట్లో ఎప్పుడూ పాపం చేయలేదు, మరణం ఆసన్నమైంది, మరణించాడు, పైలోకాలు తీసుకుపోయాడు. యమధర్మరాజు గారు వీడి చిట్టంతా పరిశీలించాడు. పరిశీలించి అన్నాడు, నాయన నువ్వు నీ జీవితకాలంలో ఎటువంటి పాపాలు చేయలేదు, అన్నీ పుణ్యాలే చేసావు, అందువల్ల నీకు ఒక స్పెషల్ ఆఫర్ నేను ఇస్తున్నాను అని చెప్పి తీసుకుని వచ్చి ఇలా తిన్నగా వెళితే, మనం ఇప్పుడు నరకం నుంచి ఇలా వచ్చాం, ఇలా తిన్నగా వెడితే స్వర్గానికి వెడతాం, ఇలా రైట్గా వెడితే వైకుంఠానికి వెడతాం, ఇలా లెఫ్ట్గా పెడితే కైలాసానికి పెడతామని చెప్పేట. అప్పుడు అన్నట్ట, వ్యాపారి నేను ఎక్కడికి వెళ్ళనండి, నన్ను సెంటర్లో వదిలేయండి, షాప్ పెట్టుకుంటానన్నట్ట. అలా ఉంటుందండి, చచ్చిపోయినా కూడా మోహన్ తీరనటువంటి వాళ్ళు అలా ఉంటారు. ఇకపోతే శకునాలు ఉంటాయి. అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నప్పుడు ధర్మరాజు అంటాడు, నాయన అర్జున అన్నీ శుభశకునాలు వస్తున్నాయ్యా, నువ్వు బయలుదేరి వెళ్ళు, నీకు దివ్యాస్త్రములు లభించేటటువంటి అవకాశం ఉన్నది, అలాగే చక్కటి కళ్యాణం కూడా జరుగుతుంది, నువ్వు వెళ్ళు నాయన అని చెప్పి ఆశీర్వదించేట. ఎప్పుడు కూడానండి శకునాలు అన్నవి వాటంతట అవి ఏర్పడాలి, మనం పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే ఒక ఆయనకి భార్యతో ఎప్పుడూ గొడవటండి, ఎప్పుడు అంటే అప్పుడు గొడవే, ఏనాడు కూడా ఆవిడ సంతోషంగా సరదాగా మాట్లాడింది లేదు. అయ్యా కుటుంబ సౌఖ్యం లేనేలేదు, ఏమిట్రా నా బతికిలా అయిపోయింది అని చెప్పి ఉగాది నాడు పంచాంగం చూసుకుంటుంటే అక్కడ కనబడింది ఏంటండి, బల్లిపాటి వల్ల ఫలితాలు. అందులో బల్లి ఎడం పొదం మీద కనుక పడితే స్త్రీ సౌఖ్యము అని ఉందిట. నా మొహం అనుకుని తలకాయ పైకెట్టి చూశాడు, చూస్తే గోడ మీద బల్లి ఉందిటండి. ఆ బల్లిని చూసి వాడికి ఒక ఆశ పుట్టింది. వెంటనే ఆ మూల ఉన్నటువంటి ఒక పుల్లను తీసుకొచ్చి, దీన్ని జంజాల పాపయ్య శాస్త్రి గారు అండి అద్భుతంగా చెప్పారు, ఆ బల్లిని చూసి ఆ భుజం అలా పెట్టి, ఎడమ భుజము పైన పడవలినని కోరి బల్లి నొకడు పొడిచే పుల్లతోడ, ఆ బల్లిని ఇలా పుల్లతో పొడిచెట్టండి, సిగ్గులేని బల్లి శిరసుపై పడేనయ్యా స్నిగ్ధ మధురహాస శ్రీనివాస. అందువల్ల ఆ బల్లి నెత్తి మీద పడేటప్పుడు ఏమవుతుంది, కలహం రోజుకన్నా పెద్ద గొడవ అయిపోయింది. అయ్యా ఇంకా మనకి ఎవళ్ళైనా పెడుతూ ఉంటారు, ఏదైనా ఇస్తూ ఉంటారు, మనం తాగుతూ ఉంటాం, తింటూ ఉంటాం, హాయిగా తినేసి వచ్చేయాలి తప్ప ఆరాలు అడగకూడదండి. ఎందుకంటే ఒక ఆయన ఎంతమంది వచ్చినా ఎప్పుడొచ్చినా ఏ సీజన్లో వచ్చినా అందరికీ కూడా నిమ్మకాయ షరబత్ ఇస్తూ ఉండేవట. అందరూ ఆశ్చర్యపోయేవారు, ఏమిటి ఇనికి నిమ్మకాయ తోట ఏదైనా ఉందా, ప్రతివాడికి నిమ్మకాయ షరబత్ ఇస్తాడు, శీతాకాలము వానాకాలము అంటే పర్వాలేదు, ఎండాకాలంలో కూడా ఇస్తాడేమిటి ఖరీదైన నిమ్మకాయలు కొని అని అంటుంటే ఎంతమంది అడిగినా, అయ్యా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారండి, ఇంతమందికి నిమ్మకాయ షరబత్ ఇస్తున్నారంటే అన్నింటికీ ఒకటే మాటవాడు, అమ్మదయ్య అమ్మదయ్య అమ్మదయ్య అంటూ ఉండేవాడు. ఆహా ఎంత గొప్పవాడిరా, పైగా చేస్తున్న సహాయమే కాకుండా అంతా అమ్మదయ్య అంటాడు అని చెప్పి ఓ రోజుని ఆ సర్వెంటును పిలిచి అడిగట, ఏమయ్యా మీ యజమానికి ఏదైనా నిమ్మకాయ తోట ఉందా, అందరికీ నిమ్మకాయ షరబత్ ఇస్తా అంటే వాడు కూడా అంతా అమ్మదయ్య అండి అన్నట్ట. అది కాదురా అమ్మదయ్య ఏంటి, ఏం లేదండి చూడండి అది అని చెప్పి ముందు చూపించేట. అక్కడ అమ్మవారి గుడి ఉంది, ఆ గుడి దగ్గర రోజు దిష్టి తీసి నిమ్మకాయలు పడేస్తూ ఉంటారటండి, ఆ నిమ్మకాయలన్నీ పట్టుకొచ్చి ఈయన షరబత్ ఇస్తూ ఉంటాడు, అది అమ్మదయ్య అంటే రహస్యం. అదేవిధంగా భక్త ప్రహ్లాద హరికథ చెబుతూ దాసుగారు, ప్రహ్లాదుడి పేరు పెట్టినందుకు నారద మహర్షి పెడతాడు, అందరికీ ఆహ్లాదము కలిగించేవాడు కనుక ప్రహ్లాదుడు అని చెప్పి,
ఏదైనా పేరు పెట్టినప్పుడు

చాలా ఆలోచించి పెట్టాలండి. ఎందుకంటే ఒక ఆయన ఆయన కూతురికి బుద్ధి అని పేరు పెట్టేటండి. ఆ బ్రహ్మగారు అన్నారు ఏమండి ఈ పేరు పెడుతున్నారు, భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో మీకు, ఆలోచించుకోండి అన్నట్ట. ఏం కాదండి, పేరు నాకు బాగా నచ్చింది అందుకని పెట్టుకున్నాను అన్నట్ట. కానీ పెట్టుకున్నాడు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, వినకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆ పిల్ల పెరిగి పెద్దదైంది, దాని ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు అంటారు, అంకుల్ బుద్ధి ఉందా అని అడుగుతున్నారు. ఇంకొకత్త వస్తుంది, అంకుల్ బుద్ధి లేదా అని అడుగుతుంది. ఇదేమిట్రా అని చెప్పి దూరం నుంచే లేదు అని చెప్తే అంకుల్ బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అందువల్ల పేర్ల వల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా ఆ విధంగా ఉంటాయి. కనుక మనం పిల్లలకి పెట్టే పేర్లు కూడా ఆలోచించి పెట్టుకోవాలని చెప్పి దాసుగారు చెప్పారు. తర్వాత అదేవిధంగానండి, ఒక్కొక్కళ్ళు ఉంటారు మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారే చాలా చమత్కారంగా మాట్లాడుతూ బోడిగుండుకి మోకాలకి ముడి పెట్టేస్తూ ఉంటారు. ఏమిటండి బోడిగుండుకి మోకాలకి ముడెట్టడం ఏమిటనుకుంటున్నారా? ఒక ఆవిడ అడిగింది, ఏమండి ఈవేళ మన అమ్మాయి బర్త్డే కదా, దానికి ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పారా అంది. ఆ చెప్పానే అన్నాడు. ఏమంది అంది. ఏమంటుంది అది, అంతా నీదాగే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. అసలు ఏమన్నారు? ఏమనటం ఏమిటే, అమ్మాయికి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పి అమ్మా కారు కొనిపెట్టమంటావా అని అడిగాను. వద్దు నాన్న అంది. మంచి ఫ్లాట్ కొనిపెట్టమంటావా అన్నాను. వద్దు నాన్న అంది. పోనీ నెక్లెస్ కొనిపెట్టమంటావా, రవ్వల నెక్లెస్ అన్నాను. వద్దు నాన్న అంది. మరి ఏం కొనిపెట్టమందండి? ఏం కొనిపెట్టమంటుంది, నీలాగే మెంటల్ది అది. కుక్కను కొనిపెట్టిన అన్న అంది. ఏమిటి, ఏముందండి? కుక్కను కొనిపెట్టు నాన్న అంది. ఎంత నాయన వెంకటేశ్వర, అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. ఈశ్వర, అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. సాయిబాబా, అమ్మాయి కుక్కను కొనిపెట్టమందయ్యా. ఏమిటే అంత ఆనందపడిపోతున్నావు? ఆనందం ఉందండి, అమ్మాయి కుక్కను కొనిపెట్టమంది అంటే దానికి కళ్యాణ గడియ వచ్చినట్టే. వసినీ మొహం మండ. కక్కుకి కళ్యాణానికి లింక్ ఉంది, కానీ కుక్కకి కళ్యాణానికి లింక్ ఏమిటే ఉందండి. నాకంతా గుర్తుకొస్తుంది, 40 ఏళ్ల క్రితం నేను కూడా మా నాన్నని ఓ కుక్కను కొనిపెట్టు నాన్న అన్నాను. కొనిపెట్టాడా మీ నాన్న? అప్పుడేగా మిమ్మల్ని కట్టబెట్టింది అదిటండి. బోడిగుండికి మోకాలకి ముడేటం అంటే అలా ఉంటుంది అయ్యా. ఇంకా కొంతమంది ఉంటారు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, కోతలు కోసేటటువంటి వాళ్ళు. ఆ కోతలు కోసేవాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరూ కూడా గట్టు మీద కూర్చుని వాళ్ళ మేనమామల గురించి గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నట్టండి. వీళ్ళ మేనమామలు ఇద్దరు మిలిటరీలో పనిచేశారు. అందులో ఒకడు అన్నాడు, మా మామయ్య యుద్ధం చేస్తున్నప్పుడు అసలు ఒళ్ళు తెలిసేది కాదు, అలా ఇలా కాదు, బ్రహ్మాండంగా యుద్ధం చేసేసేవాడు. మనకి పాకిస్తాన్ యుద్ధం వచ్చింది చూడు, అప్పుడు మా మామయ్యకి కుడి చేయి తెగిపోయింది. ఆ విషయం ఆయనకు తెలియలేదు. అప్పుడు ఏం చేశాడు తెలిసిన, తర్వాత కాసేపుడు దాకా చూసి సిగరెట్ పెట్టి కోసం జేబులో చేయెట్టుకుంటే చేయలేదు, అయ్యి బాబోయ్ అనుకున్నాడు. సరే మీ మామయ్య సంగతి సరే, మా మామయ్యకి అయితే కార్గిల్ యుద్ధంలో తలకై తెగిపోయింది. ఆ విషయం ఆయనకు తెలియదు, ఇంటికి వచ్చి అద్దంలో చూసుకునేదాగాను అన్నట్ట. ఏదో గొప్పలు అలా ఉంటాయండి, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే దాసుగారు ఒకసారి డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ, కుర్రాడి యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ, ఓ కుర్రాడు అన్నట్ట ఆ సందులోకి వెళ్ళి సిగరెట్ కాల్చేస్తున్నాడు. ఎన్నో క్లాస్ వాడు, 8వ క్లాస్ ఉంటాడు వాడు. 8వ క్లాస్ వాడు సిగరెట్ కాలుస్తుంటే ఆ తెలుగు టీచర్ పట్టుకుని అన్నట్ట, ఒరే వెధవా చీరి చండాడేస్తాను నిన్ను, ఏ సిగరెట్ కాలుస్తున్నావు, తమాషానా, మీ నాన్నకు చెప్తానన్నట్ట. అంటే వాడన్నాడు, మీరు కావాలంటే కొట్టండి, 4 దెబ్బలు వేయండి, చిత కొట్టండి, కానీ మా నాన్నకి మాత్రం చెప్పకండి బాబు, మా నాన్నకి చెప్పకండి సార్ అన్నట్ట. అంటే మీ నాన్న అంటే అంత భయం ఉన్నవాడివి, ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావురా అన్నట్ట. నేను సిగరెట్ కాల్చడానికి మా నాన్న అంటే భయం కాదండి, మా నాన్నకి చెప్తే నా సిగరెట్లు కూడా మా నాన్న కొట్టేస్తాడండి అన్నట్ట. ఇదిగో అలా ఉన్నారు. అంటే మనం పెద్దలు బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు, మనమే సిగరెట్ కాలుస్తుంటే వాడు సిగరెట్ కాలుస్తాడు అయ్యా. ఆ విధంగా ఇంకొక డిసిప్లిన్ ఉంటుంది, తప్పు చేసినా కూడా పిల్లల్ని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు ఉంటారు. అదేమిటంటే, ఓ కుర్రాడు ఆటల్లో రాయిచ్చు కొట్టేటండి,
రాయిచ్చుకొడితే ఈ కుర్రాడి

0: కుర్రాడికి కంటి కింద తగిలింది. తగిలితే ఆ కుర్రాడి తండ్రి వచ్చాడు. వచ్చి, ఏమండి ఏమిటండి మీ వాడ అల్లరి, ఆ రాయిచ్చుకుని అలా కొట్టాడు చూసారా అన్నట్ట. అంటే వీడంటాడు, మా వాడు కొట్టడండి, మా వాడు కొట్టనే కొట్టాడు, మా వాడు ఎప్పుడు అలాంటి మంచి అయ్యాడన్నట్ట. అదేమిటండి కొట్టాడు, నేను చూశాను కదా, నేనే నా కళ్ళెదురకుండానే కొట్టాడు, మీరు కొట్టలేదనే అబద్ధాలు ఆడుతున్నారు ఏమిటి, అలా బుకాయిస్తున్నారు. అంటే వీడంటాడు, మా వాడు కొట్టలేదండి, నేను చెప్తున్నాను కదా, మా వాడు కొట్టలేదు, కొట్టలేదని నేను చూశాను, మీ వాడు కొట్టడం నేను చూశానండి అన్నాడు. అంటే వీడంటాడు, మా వాడు కొట్టడం, మా వాడు కొడితే కన్ను పోవడమే తప్ప అటు ఇటు కింద పైన తగలటం ఉండదండి, అందుకని చెప్తున్నాను మా వాడు కొట్టలేదని చెప్పి, మా పక్క తగిలింది అంటున్నారు మీరు అని చెప్పి చెప్పేటండి.
1: మీరింతవరకు హరికథల్లో పిట్ట కథలు శ్రీ జయంతి లక్ష్మీ నరసింహం గారి హాస్య ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆరోగ్య జీవనం శీర్షికన పెంపుడు జంతువులు జాగ్రత్తలు అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్ యాదవ్ గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పెంపుడు జంతువులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వెటర్నరీ సర్జన్ డాక్టర్ కె వెంకట్ జాదవ్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని తెలుసుకున్నాను. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: చాలామంది ఇళ్ళల్లో

0: లో ఈ పెట్స్ అంటే పెంపుడు జంతువుల్ని, కుక్క కానీ పిల్లి కానీ ఇలా పెంచుకోవడం చూస్తూ ఉంటాం. కాలానుగుణంగా అంటే వాతావరణ మార్పులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పరిస్థితుల వల్ల మనుషులకు ఏ విధంగా అయితే జబ్బులు అనారోగ్యం వస్తుందో అదేవిధంగా పెట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాటి వల్ల మనుషులకి, ఇంట్లో ఉండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి.
1: సో జనరల్గా పెట్స్ అంటే మనము డాగ్ కావచ్చు, పిల్లి కావచ్చు, ఈవెన్ ఈ మధ్యకాలంలో చూస్తే బర్డ్స్, సో అది కాకుండా గినీ పిగ్స్ పెట్టుకుంటున్నారు, కుందేళ్ళు కూడా ఉంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద పెంపుడు జంతువులాగా అందరూ పెంచుకుంటున్నారు. ఈజీగా వాటిని ఇంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు. సో అపార్ట్మెంట్ ఇలాంటి కల్చర్స్ ఉన్న వాళ్ళంతా లెస్ దాన్ 10 కేజీ అంటే స్మాల్ బ్రీడ్స్ వైపు ఇలా వెళ్తున్నారు. ఈ ఫామ్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ వీళ్ళు కొంత లాబ్రడార్స్ కానీ జర్మన్ షెపర్డ్స్ కానీ కొంత ప్రొటెక్షన్ ఆల్సో దే విల్ గివ్. సో ఇది ఎప్పుడైతే మనం పెట్ తెచ్చుకుంటున్నామో, ఎప్పుడైతే వాటిలో ఎనీ బ్రీడ్ కావచ్చు, కొన్ని దే విల్ ట్రాన్స్మిట్ ద సమ్ డిసీజెస్ లైక్ వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటారు. సో ఏదైతే మనుషులకు కానీ, మనుషుల నుంచి కాకుండా యానిమల్ టు యానిమల్ కూడా కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంటాయి. వీటన్నిటిని మనం జూనోటిక్ కింద కన్సిడర్ చేస్తాం. దాంట్లో మెయిన్గా రేబీస్ చూస్తూ ఉంటాము. సో మనకు ఊర్లలో చూస్తుంటాం కొన్ని పిచ్చుకుక్క కరిచింది, లేకుంటే అది అందరినీ అక్కడ ఉన్న అన్ని పశువులను కరుస్తూ ఉంది. ఎప్పుడైతే వాటిలో రేబీస్ అనే ఒక వైరస్ ఇంజెక్ట్ అవుతుందో, సో ఎప్పుడైతే అన్వాక్సినేటెడ్ మెయిన్గా ఏదైనా పెంపుడు జంతువు మీ ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా 3 నెలలకు, ఖచ్చితంగా 3 నెలలు దాటగానే ఖచ్చితంగా రేబీస్ వ్యాక్సిన్ చేయించాలి. సో ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనకు జనరల్గా బాడీలో మెమరీ సెల్స్ అనేవి ఉంటాయండి. అవి జనరల్గా దే విల్ ఐడెంటిఫై సమ్ వైరస్ లోపలికి వచ్చింది, ఇది సంథింగ్ ఏదో ఉంది అని ఐడెంటిఫై చేసి దాంతో పూర్తిగా ఇమ్యూనిటీ వ్యాధి అది రాదు. సో ఖచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాలి. బూస్టర్ డోస్ 3 వారాల నుంచి 4 వారాల మధ్యలో తీసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైనా మనకు నిజంగా ఆ వైరస్ కానీ ఆ డాగ్ బైట్ అయినప్పుడు కానీ, లేకుంటే నిజంగా డిసీజ్ ఉన్న డాగ్ మనల్ని అటాక్ చేసినప్పుడు వాటి సెలైవాలో ఈ వైరస్ అనేది ఉంటుంది. జనరల్గా కొంతమంది సార్ నన్ను గీకింది లేదంటే నన్ను ఇలా పెట్ అటాక్ జరిగింది అన్నప్పుడు వాటి యొక్క సెలైవా మీ బ్లడ్తో కంటామినేట్ అయితేనే ఖచ్చితంగా ఆ డిసీజ్
0: ఇన్ఫెక్షన్ వస్తుంది.
1: వస్తుంది. అదర్వైజ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.
0: డాక్టర్ గారు, మనము ఇంట్లో కుక్కలు పెంచుకోవడం కానీ పిల్లులు పెంచుకోవడం కానీ చేస్తుంటాము. వాటితో చాలా అనుబంధంగా ఉండి అవి దాదాపు ఇంట్లో సభ్యుల్లాగా మసులుతుంటాయి. కుక్క గరిచినప్పుడు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కోసము ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదంటే ప్రైవేటు వైద్యుల దగ్గర కన్నా వెళ్ళి తీసుకుంటుంటారు. ప్రివెంటివ్గా అంటే మనం పెంచుకున్న కుక్క కానీ పిల్లి కానీ వ్యాక్సిన్ ఇప్పించినప్పటికీ ఆ ఇంట్లో ఉండే మనుషులు కూడా ప్రివెంటివ్గా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం ఉంటుందా? ఒకవేళ తీసుకుంటే లాభం ఉంటుందా?
1: సో జనరల్గా ఇప్పుడు ఎలాగైతే మనం పిల్లల్లో చాలా పోలియో దగ్గర నుంచి హెపటైటిస్ వ్యాక్సిన్, సో మెనీ షెడ్యూల్ ఉంటుంది కిడ్స్కి, అలాగే దాంట్లో పార్ట్గా రేబీస్ చేసుకోవడంలో తప్పు లేదు. దాన్ని ప్రీ బైట్ వ్యాక్సిన్ అంటాము. జనరల్గా కరిచిన తర్వాత జరిగేదాన్ని పోస్ట్ బైట్ వ్యాక్సిన్ అంటాం. ప్రీ బైట్ వ్యాక్సిన్ ఏంటంటే ఒక రోజు తీసుకుంటే మళ్ళీ 3వ రోజు, 21 రోజు తీసుకుంటే ఇంకా మనకు లైఫ్ లాంగ్ యూ హ్యావ్ వన్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఎప్పుడు ఏ డాగ్ కరిచినా యు ఆర్ సేఫ్,
0: ఒక యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఉంటాయి
1: ఫామ్ అయి
0: మనము.
1: ఉంటాయి కాబట్టి యు ఆర్ సేఫ్. పోస్ట్ బైట్ అంటే ఏంటంటే మనం కరిచిన తర్వాత, ఒకప్పుడు బొడ్డు చుట్టూ తీసుకునే వాళ్ళు, లేకుంటే ఆ చుట్టూ బాగా స్వెల్లింగ్ వచ్చినా వాపులు ఉన్నా కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే పోస్ట్ బైట్ కరవగానే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఖచ్చితంగా ఆ వూండ్ను ప్రాపర్గా వాష్ చేయాలి. ఎందుకు అంటే ఆ సెలైవా మన బ్లడ్లో కలిస్తేనే కదా అది స్లోగా నర్వస్ సిస్టమ్ కానీ బ్రెయిన్కి రీచ్ అయ్యి వీ విల్ షో ద న్యూరలాజికల్ సిమ్టమ్స్ చూపిస్తాం. సో అంతలోపు మనం ఒక ప్రాపర్గా సోప్ తీసుకొని అండ్ ట్యాప్ వాటర్ కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఉన్న
0: రన్నింగ్ వాటర్లో
1: రన్నింగ్ వాటర్లో పెట్టేసి కనీసం ఒక 10-15 నిమిషాలు కంటిన్యూస్గా సోప్ రుద్దుతూ అలాగ చేస్తే కొంత మినిమైజ్ చేయొచ్చు. కానీ చాలామంది ప్రతి ఒక్క డాగ్ నుంచి రేబీస్ వస్తుంది అనుకుంటారు, కానీ చాలామంది అది అపోహ అండి. ఒకవేళ నిజంగానే దానికి రేబీస్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని అటాక్ చేస్తుంటాయి, వాటిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు రెడ్ అవుతాయి, సో అగ్రెసివ్ ఉంటాయి, వాటర్ చూస్తే భయపడుతుంటాయి, దే విల్ రాళ్ళని కొరుకుతుంటాయి, హార్డ్ ఆబ్జెక్ట్స్ని కొరుకుతుంటాయి, అంటే వాటి కంట్రోల్ ఉండదు. బ్రెయిన్ ఆల్రెడీ వైరస్లు అటాక్ అయి ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఉండదు, కళ్ళు రెడ్ అయి ఉంటాయి. అలాంటిది మాత్రం డెఫినెట్గా

బీ వెరీ కేర్ఫుల్. ఒకవేళ వ్యాక్సిన్ చేసుకోకపోతే ఖచ్చితంగా అలాంటి సిమ్టమ్స్తోనే మనం కూడా వితిన్ ఒక 7 to 10 డేస్ అని ఖచ్చితంగా, మనిషి కూడా యానిమల్ కావచ్చు, ఇంకొక మేము

0: ఛాన్సెస్ ఆఫ్ రీఅకరెన్స్ అంటే 0 డే తీసుకొని సప్రెస్ అవుతుంది, మళ్ళీ 3 రోజుకి వచ్చే ఛాన్స్, మళ్ళీ తీసుకోవాలి, 7వ రోజు తీసుకోవాలి, 14 రోజు, 28 రోజు, అలా తీసుకుంటే డెఫినెట్గా వ్యాక్సిన్ వల్ల మనం ప్రొటెక్ట్ అయితే అవుతాం.
1: డాక్టర్ గారు, మనం గమనిస్తుంటాము ఈ ఫర్ అంటే ఈ జూలు ఉన్న కుక్క పిల్లల్ని కానీ పిల్లుల్ని కానీ పెంచుకున్నప్పుడు అవి వదిల్చే జూలు కానీ పొరపాటున మనము పీల్చుకోవడం కానీ చేసినట్టయితే వాటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అంటుంటారు, ఎంతవరకు నిజం?
0: సో కొంతవరకు అంటే అందరికీ హెయిర్ అనేది అది అలర్జీకి ఉండకపోవచ్చు, ఇది డిపెండ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి హెయిర్ ఎలర్జీ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే ఆ హెయిర్ అనేది నీకు నీ బాడీ యాక్సెప్ట్ చేయదో అప్పుడు మాత్రమే యూ విల్ షో ద అలర్జిక్ రియాక్షన్. కొంతమంది క్యాట్ హెయిర్ పడదు, కొంతమందికి డాగ్ హెయిర్ పడదు, కొంతమందికి బర్డ్స్ వల్ల వచ్చే దాని హెయిర్ పడదు, అలాగా ఉంటుంది తప్ప అందరికీ హెయిర్ వల్ల సమస్యలు వస్తాయని అయితే ఏమి ఉండదు.
1: అంటే ఒక అలర్జిక్ ఉన్న వాళ్ళకి మటుకు ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండడం, అంటే ఆ పెంపుడు జంతువుల్ని వాళ్ళకి దూరంగా ఉంచడం, వాళ్ళు వాటి కాంటాక్ట్లోకి పోకపోవడం అనేది మంచిదంటారు. డాక్టర్ గారు, ఇంట్లో చిన్న పిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్ 60, 70 వయసులు ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో జనరల్గా పెట్స్ నుంచి వచ్చే వాటిని జనరల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, జూనోటిక్ తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏముండవు. చాలామంది ఏజ్డ్ వాళ్ళే ఈ పెట్స్ని బాగా పెట్టుకొని వాటితో మంచిగా వాకింగ్కి వెళ్ళడము, వాటితో ఇంకొంత వ్యాయామం జరగడం ఇలా ఉంటుంది. జనరల్గా పిల్లలు కానీ పెద్దలు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్ ఏ గ్రూప్ అయినా కూడా పెట్స్ వల్ల ఓన్లీ జూనోటిక్ డిసీజెస్ తప్ప అదర్ ఇతరత్ర సమస్యలు అయితే ఏమి ఉండవండి. సో జూనోటిక్ డిసీజ్లో ఒక రేబీస్ ఒకటే కాకుండా మనం కొన్ని పెట్స్లో లెప్టోస్పైరా అని ఉంటుందండి. లెప్టోస్పైరా అనేది ఏంటంటే మనం జనరల్గా కిడ్నీని అటాక్ చేస్తుంది. ఇట్ హ్యూమన్లో కూడా లెప్టోస్పైరా ఈజ్ వెరీ కామన్. ఇట్ ఈస్ వెన్ యూరిన్ లెప్టోస్పైరా ఉన్న డిసీజ్ ఒకవేళ వస్తే ఆ యూరిన్ కూడా మనం కంటామినేట్ అవుతే మనకు మేజర్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ లేకుంటే లేదంటే ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో ఇబ్బందితో ఉన్న వాళ్ళకి జనరల్గా గర్భసంచి వ్యాధులు రావచ్చు, గర్భసంచి రిలేటెడ్ అబార్షన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానికి వ్యాక్సిన్ ఉంది, లైక్ రేబీస్ ఎలాగ ఉందో మనం పెట్స్లో ఎప్పుడైనా పెట్ తీసుకోగానే 7-in-1 అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది. దాన్ని జనరల్గా డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో, లెప్టోస్పైరా, లెప్టోస్పైరాలో కూడా 3 strains ఉంటాయి. సో ఈ 7 diseases కాపాడడానికి మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. దాన్ని బూస్టర్ తీసుకుంటే డెఫినెట్గా లెప్టోస్పైరా అనేది రాదు. వన్స్ ఒకవేళ లెప్టోస్పైరా వస్తే జనరల్గా ఆ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, అప్పుడు మనం డయాగ్నోస్ అయిన తర్వాత మనం దాన్ని టచ్ చేసిన గ్లవ్స్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, కొంచెం ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్ కానీ మేల్ ఎవరైనా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటరు. సో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో జనరల్గా మనం ఇమ్మీడియట్గా కొంత డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్స్ కానీ, కొంత మరీ ఎక్కువగా క్రియాటినిన్ పెరిగితే మనం డయాలసిస్కి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ క్యాట్ పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిలో కూడా జనరల్గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫెలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనైటిస్ అని, ఫెలైన్ ల్యూకేమియా అని, వీటి నుంచి కూడా కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి జనరల్గా ఈ వైరల్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కానీ డెలివరీకి దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం వాటికి దూరంగా ఉంటే మంచిది.
1: డాక్టర్ గారు, పెట్స్ని ఉంచుకునేటప్పుడు పరిశుభ్రత ఎంతవరకు ఇంపార్టెన్స్ తెలియజేయండి?
0: సో పెట్స్లో ఏంటంటే జనరల్గా యూరినేషన్ కానీ మోషన్ కానీ ఇదంతా వాటిని అలవాటు చేయగలిగితే ఒక పర్టికులర్ ప్లేస్ కింద హౌస్ బ్రేకింగ్ అంటాము, చిన్నప్పటి నుంచే వాటిని కొంత ఫుడ్ పెట్టగానే బయటకు తీసుకెళ్ళడం, మార్నింగ్ ఒక పర్టికులర్ టైం, ఈవినింగ్ ఒక పర్టికులర్ టైం తీసుకెళ్తే జనరల్గా అవి బయటనే వెళ్తాయి, లోపల వెళ్ళవు. సో అలాగా మెయింటైన్ చేస్తే హైజీన్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో మీరు ఎక్కువ అసిడిక్ నేచర్ ఉన్న ఫినాయిల్స్ లాంటివి కానీ, ఎక్కువ పిహెచ్ ఉన్న వాడితే మాత్రం డెఫినెట్గా వాటి స్కిన్ ఇరిటేట్ అవ్వడము, కొంత స్కిన్ రెడ్నెస్ అవ్వడము ఇలాగా జరుగుతూ ఉంటుంది. సో అదర్ దాన్ హెయిర్ బాగా ఎక్కువ ఫాల్ ఉన్నప్పుడు మాత్రం కొంత వాటిని ప్రాపర్ గ్రూమింగ్ తీసుకెళ్ళడం, బెడేస్ ఒకసారి మెడికేటెడ్ బాత్ లాంటివి చేయించడం. జనరల్గా ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, ఇయర్లో కూడా ఫంగస్

0: బ్యాక్టీరియల్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము, ఈ రకంగా కొంత గ్రూమింగ్ కేర్ తీసుకొని హైజీని మెయింటైన్ చేయడం వల్ల కొంచెం పెట్ కానీ హ్యూమన్ కానీ బోత్ విల్ సేఫ్.
1: పెట్స్కి సీజనల్ డిజార్డర్స్ సామాన్యంగా ఏమేమి వస్తుంటాయి, వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అవి అనారోగ్యంగా ఉండకుండా ఉన్నంత వరకు ఆనందమే ప్లస్ ఆరోగ్యమే అందరికీ, కానీ అవి అనారోగ్యం బారిన పడినప్పుడే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వాటిని అనారోగ్య బారిన పడకుండా కాపాడాల్సిన జాగ్రత్తలు.
0: సో జనరల్గా మనం బయటికి తీసుకెళ్తుంటాం వాకింగ్ వెళ్ళినప్పుడు, ఆ పాస్లో కానీ మడ్ కానీ బ్యాక్టీరియా ఫంగల్ ఇది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాళ్ళలో రాగానే కొంచెం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం ఒకటి. సెకండ్ థింగ్ మేజర్గా టిక్ ఇన్ఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో వీటిని ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే మనం ఇంతకుముందు ఎలా అయితే వ్యాక్సినేషన్ 7-in-1 అన్నాము, రేబీస్ అన్నాము, సో దాంతోపాటు కరోనా కెనల్ కఫ్ అని కూడా ఉన్నాయి. ఇలా 4 వ్యాక్సిన్స్, ఒకటి 7-in-1 మనం జనరల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 డేస్ ఇస్తాము, ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 డేస్ కరోనా ఇస్తాము, ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 డేస్ రేబీస్ అండ్ కెనల్ కఫ్ ఇస్తాము. ఇవి అయ్యాక జనరల్గా 3-4 వీక్స్లో బూస్టర్ డోస్ అనేది కంపల్సరీ, ఇది అయ్యాక ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎక్స్టర్నల్ పారాసైట్స్ కాకుండా ఇంటర్నల్ పారాసైట్స్ కూడా ఉంటాయి, లైక్ రౌండ్ వామ్స్ అంటాము, హుక్ వామ్స్ అంటాము, ఇవన్నీ కూడా నులి పురుగులు అంటాం. ఇవి కడుపులో ఉండి మనం పెట్టే ఫుడ్ కానీ ఇవి తింటూ డైజెషన్ ఇబ్బంది పెడుతూ మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఎక్కువ కాజ్ చేస్తే దానివల్ల కూడా చాలా మందిలో హెయిర్ ఫాల్ చూస్తుంటాం. సో రెగ్యులర్ డివార్మింగ్ ఈజ్ ఇంపార్టెంట్, 3 మంత్స్ లోపు ఎవ్రీ 15 డేస్కి చేయాలి, 3 మంత్స్ to 1 year, కొంతమంది 6 మంత్స్ అంటారు, బట్ 1 year వరకు ఎవ్రీ మంత్ చేసుకోవడం, ఆఫ్టర్ 1 year ఎవ్రీ 3 మంత్స్, అట్లా లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది జనరల్గా ఇంటర్నల్ కాపాడుతుంది. సో ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఎక్టో పారాసైట్స్ అంటాం, దీంట్లో లైక్ టిక్స్ ఉంటాయి, ఫ్లీస్ ఉంటాయి, లైస్ ఉంటాయి, మైట్స్ కానీ, వాట్ ఎవర్ ద మెడిసిన్, కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వేస్తూ ఉండాలి. ఎక్టో పారాసైటిక్ మెడిసిన్స్ కానీ లైక్ స్ప్రేస్ ఉన్నాయి, స్పాటాన్స్ టాబ్లెట్స్, ఇవి తీసుకుంటే బాతింగ్ చేసుకోవడము, కొంచెం యాంటీటిక్ మెడికేషన్స్తో చేసుకుంటే దెన్ దే విల్ ఫైన్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పెంపుడు జంతువులు జాగ్రత్తలు అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకట్ యాదవ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324085252, 2324085353 ఈ నంబర్లకు కాల్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. ప్రకటన విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇప్పుడు వినండి చంద్రముఖి చిత్రం నుండి సుజాత బాలకృష్ణ గానం చేసిన వెన్నెల కంటి గీతం. సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు వినండి, అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో శ్రీధుతి గానం చేసిన చంద్రబోస్ గీతం. చిత్రం హలో.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్. డెంగ్యూ వ్యాధికి డిఫరెంట్ గా లక్షణాలు ఉంటాయి. అతి తీవ్రంగా జ్వరాలు రావడము, చాలా తలనొప్పి రావడము, అండ్ డెంగ్యూ వైరస్ లో మనకి కన్ను చుట్టూ నొప్పి రావడం, దట్స్ రెట్రోఆర్బిటల్ పెయిన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్. అండ్ దాంతోపాటు ర్యాష్ రావడం, బాడీ పైన అంత ఎర్ర మచ్చలు కానీ, ఇది 4th 5th డే అలా వస్తుంది. సో

0: ఇది డెంగ్యూ వైరస్ రక్షించి. అదే చికెన్ గునియాలో మాత్రం బాడీ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది మనకి, జాయింట్స్ ఎస్పెషలీ. అండ్ ఫీవర్ కూడా అంతే ఉంటుంది, కానీ డెంగ్యూలో మాత్రం ఫీవర్ మీకు ఎక్కువ ఉంటుంది. ఫ్లూలో ఫీవర్ ఉంటుంది, ఫ్లూ వైరస్లో, దాంతోపాటు కాస్త దగ్గు, జలుబు, ఫ్రంటల్ హెడ్ఎక్, సైనస్ లాంటి సిమ్టమ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలతో డిఫరెంట్ డిఫరెంట్. అదే ఇప్పుడు ఎంట్రిక్ ఫీవర్ ఉందనుకోండి, మీ కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్. సో మనం లక్షణాలు బట్టి రోగాన్ని కనిపెట్టచ్చు అన్నమాట.
1: ఇది ఈనాటి మా ఉదయ తరంగిణి కార్యక్రమం.

0: వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. అమెరికాలో H-1B వీసా పిటిషన్లపై $100,000,000కు పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళానికి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డును అందజేస్తున్నారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అతను అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మౌనిక గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. చిత్రం ఝుమ్మంది నాదం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:10 కావస్తోంది. గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: देश सेवा के 9वें संस्करण में आप सुन रहे थे परिचर्चा युवा शक्ति खेल और अंतरिक्ष से विकसित भारत की ओर। इसमें भाग ले रहे थे इसरो के पूर्व निदेशक प्रमोद काले और वरिष्ठ खेल पत्रकार जी राजा रमन। कार्यक्रम का संचालन कर रही थी फरतनाज।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పరదేశి చిత్రం నుండి పాట విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
9: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, దేశంలోని మహిళల్లో స్వావలంబన పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. అమెరికాలో H-1B వీసా పిటిషన్పై $100,000,000 పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుడి విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి సజ్జనార్ తెలిపారు. రాష్టంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్టంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. కాన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కోరింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్లో ఆశీ చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ రజతం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. సుస్వాగతం చిత్రం నుండి హరిహరన్ చిత్రగానం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శతమానం భవతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. పెళ్లి సందడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ రచించి గానం చేసిన పాట వినండి, చిత్రం కలుసుకోవాలని.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. చిత్రం క్రిమినల్.

నాని లసాచిన్ వారియర్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. సంగీతం గోపి సుందర్, చిత్రం భలే భలే మొగాడి బోయ్.

స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324085252, 2324085853, ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324085252, 2324085853. అంశం మరొకసారి పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. ప్రకటన విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఎవడు చిత్రం నుండి కార్తీక్, శ్రేయా ఘోషల్ గానం చేసిన సిరివెనెల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి వెంకటేష్ భీమ్స్ గానం చేసిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం భీమ్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగి అంకితభావంతో దేశానికి సేవలు అందించారని ప్రధానమంత్రి కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. అమెరికాలో H-1B వీసా పిటిషన్లపై $100,000,000 పైగా రుసుము విధించేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని 22 రాష్ట్రాల

అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్ధమని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి, భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్రవేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలిరావడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉందని, ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి సజ్జనార్ తెలిపారు. కాన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 29-30 తేదీల్లో వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మ్యారథాన్లో రజత పతకం సాధించారు. ఈవెంట్లో భారత్ గత 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్లో ఆషి చౌస్కీ, తిలోత్తమ సేన్, విదర్శా వినోద్ బృందం రజతం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన వేటూరి గీతం. సంగీత సారథ్యం ఇళయరాజా.

ఆంధ్రుడు చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీత సారథ్యం కళ్యాణి మాలిక్.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు గోపికా పూర్ణిమ గానం చేసిన భాస్కర భట్ల గీతం వినండి. చిత్రం జల్సా.

ఒక లైలా కోసం చిత్రం నుండి పాట వినండి. గానం ఎస్పి చరణ్, దివ్య. రచన దాసర్ నారాయణరావు. సంగీత సారథ్యం అను ప్రూబెన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమకు తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి మన్మధుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీత సారథ్యం దేవిశ్రీ ప్రసాద్.
2: సబష్

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు. ముక్కు తీరు

మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు, మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

భీమ్ సిసిరోలియోగ్ స్వరపరిచి గానం చేసిన పాట వినండి. రచన కాసర్ల శ్యామ్, చిత్రం మ్యాడ్.

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో అనుదీప్ రాహుల్ గానం చేసిన భాస్కర భట్ల గీతం వినండి. చిత్రం పిల్లా నువ్వులేని జీవితం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408522 233408853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. ఈ సోమవారం 28వ తేదీ సాయంత్రం 7:15 మీ ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి పెద్ది చిత్రం నుండి మోహిత్ చౌహాన్ గానం చేసిన బాలాజీ గీతం, సంగీత సారథ్యం AR రెహమాన్.

డాడీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం గానం చేసిన పాట వినండి. రచన శ్రీనివాస్, సంగీత సారథ్యం ఎస్ఏ రాజ్కుమార్.

సరే నోడు చిత్రం నుండి పాట వినండి. గానం జూబీన్, సమీరా భరద్వాజ్, రచన శ్రీమణి, సంగీత సారథ్యం ఎస్ఎస్ ధవన్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధాన

0: మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and marinas have been subjected to repeated attacks in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. 7 కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకితభావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్ట్రాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది.

ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1820 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది మే 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.

0: హిందీ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. వార్తల వివరంగా. రాష్ట్రంలోని పాడి రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు భద్రత కల్పించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ బీమా పథకాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ఈరోజు కరీంనగర్లో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో మహబూబ్నగర్ తర్వాత కరీంనగర్లోనే అత్యధికంగా గొర్రెలు, మేకలు ఉండటంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొదటిసారిగా చేపడుతున్న ఈ పథకం కింద మొత్తం ప్రీమియంలో 85% ప్రభుత్వ సంస్థలు, మిగిలిన 15% లబ్ధిదారులు చెల్లించాలి. పాడి పశువు ఒక్కొక్క దానికి 30,000 రూపాయల బీమా కోసం ఏడాదికి 885 రూపాయల ప్రీమియం, గొర్రె లేదా మేక ఒక్కో దానికి 3,000 రూపాయల సాయం కోసం 88 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దొరల పాలనను ధిక్కరించి వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ఆమె పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తు చేసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు, ఆది శ్రీనివాసులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ

0: ప్రదర్శించిన ధైర్య సాహసాలను కొనియాడారు. తెలంగాణ చరిత్రలో చాకలేయలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలుగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకునేది గౌరవం కోసం మాత్రమే కాదని, అవి వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరం సామాజిక న్యాయం కోసం పాటుపడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వనపర్తిలో ఆమె విగ్రహానికి పూలమాలలేసి ఆయన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో చాకలి ఐలమ్మ విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ జిల్లా అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్ పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు జనగాం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జనగామ మున్సిపాలిటీకి కేటాయించిన 1,77,00,000 రూపాయల విలువైన 16 చెత్త సేకరణ ఆటోలు, జేసీబీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే 54 మందికి మున్సిపల్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం 38 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంటు, 2 కోట్ల వ్యయంతో మున్సిపల్ డంపింగ్ యార్డు పనులు, కేజీబీవీలు, పాఠశాలలో 1,92,00,000తో బాస్కెట్బాల్ కోర్టుల నిర్మాణాలు, తహసీల్దార్ కార్యాలయం, ఆసుపత్రుల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఇందిరమ్మ విషయంలో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. రెండోసారి ఇస్తున్నాం, మూడోసారి ఇస్తాం, నాలుగోసారి ఇస్తాం. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇల్లు రాలేదని నిరుత్సాహపడక్కర్లేదు. విడతల వారిగా చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాదేనని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి 594 జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను మంజూరు చేయాలన్న హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదనలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విధంగా 200 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల పరిధిలో 30 కోట్లు కేటాయించారు. రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, కుక్కట్పల్లి సహా 4 ప్రాంతాల్లో 30 కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 16, నల్గొండ జిల్లాలో 10 కోట్లను కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 8 మున్సిపల్ కోర్టులను మంజూరయ్యాయి. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు, శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద రాత్రి నుంచి భారీగా గణేశుడి విగ్రహాలు బారులు తీరాయి. విభిన్న రూపాల్లో తరలి వస్తున్న గణనాథులు భక్తుల కోలాహలంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. నల్గొండలోని ఆర్టీసీ కాలంలో ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్ట అమల్లో భాగంగా 5,00,000 రూపాయలు జరిమానా

0: నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. గత నెల 11వ తేదీ నిర్వహించిన తనిఖీ అనంతరం 10 లిఖితపూర్వక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 191 మంది శిశువుల మరణం, ఆరోగ్య సేవలో నిర్లక్ష్యం వంటి 14 రకాల అంశాల్లో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నట్లు జిల్లా కమిటీ గుర్తించిందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే వారి ఎదుగుదలతో పాటు బంగారు భవితకు బాటలు వేయొచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. 9వ పోషణ మాసం పురస్కరించుకుని సంగారెడ్డిలో మన ఆంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు, వెనుకటి సమస్యలు, నడకలో ఇబ్బందులు, పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలను గుర్తించిన వెంటనే ఆంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కుష్టు వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందం జిల్లాలోని రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుష్ఠవ్యాధి సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున కుష్ఠ వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు ప్రస్తుత విద్యా విధానానికి మధ్య అంతరం పెరుగుతోందని, దీన్ని తగ్గించేందుకు నైపుణ్య ఆధారిత కోర్సులు అవసరమని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి అన్నారు. హైదరాబాద్లో జరిగిన కంపాషన్ ఇన్ యాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారవద్దని, పాఠశాలలో నైతిక విద్య లోపించడం వల్లే జెన్జీ జెన్ ఆల్ఫా తరాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా జాజాల గ్రామ సర్పంచి కాశమ్మకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఏంజలా ఆల్ఫ్రెడ్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను ముట్టుగా గుర్తించి అవసరమైన వారికి నిరంతరం చికిత్స అందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని పాడి రైతులు, పశు పోషకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పశువుల బీమా పథకాన్ని ప్రారంభించనుంది. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మనసునకెన్నో మార్గాలు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక వింటారు.
1: మనసునకెన్నో మార్గాలు, కనులకు ఎన్నో స్వప్నాలు.
2: కార్ స్టూడియోలో పిబి శ్రీనివాస్ గారి పాట వింటూ డ్రైవ్ చేసుకెళ్తోంది హాస్పిటల్కి మాధవి. నిజమే, తన జీవితమే ఇందుకు ఉదాహరణ. మాధవి మనసు అల్లకల్లోలంగా ఉంది. తను ఒక డాక్టర్ అయ్యుండి అరవింద్ ప్రవర్తనకు ఏం చేయాలో తెలియట్లేదు. అరవింద్ అమెరికాలోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. చాలా సరదాగా, ఎప్పుడూ ప్రేమగా ఉండేవాడు. కానీ నెమ్మదిగా అతని ప్రవర్తన మారుతోంది. ఒకరోజు అరవింద్, మాధవి, మన అపార్ట్మెంట్ ఎదురుగుండా ఉన్న కార్లో వాళ్ళు నన్ను అన్ని చోట్లకి ఫాలో అవుతున్నారు అన్నాడు ఆందోళనగా. అరవింద్ రాత్రిళ్ళు ఆ డిటెక్టివ్ సినిమాలు, సీరియల్స్ చూడ్డం మానే అంది మాధవి నవ్వుతూ. కానీ ఆ మాటలు రోజురోజుకీ పెరిగాయి. నా ఫోను ఎవరో ట్యాప్ చేస్తున్నారు, ఇంట్లో కెమెరాలు పెట్టారు. చివరకు ఒకరోజు రాత్రి అరవింద్ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ అరవడం మొదలుపెట్టాడు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇలా ఫాలో అవుతున్నావు? ఆ రాత్రే మాధవి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లింది. డాక్టర్లు స్కిజోఫ్రెనియా అన్నారు. డాక్టర్ ఏంజిలా తనకు తెలిసిన డాక్టర్. అందులో మాధవి కూడా డాక్టర్ అవడంతో మాధవితో ఆ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించింది డాక్టర్ ఏంజిలా. ఇవన్నీ వింటుంటే భయం.

వేసింది మాధవికి. ఈ పరాయి దేశంలో తనొక్కడితే అరవిందును చూసుకోవడం కష్టం ఎలా? డాక్టర్ ఏంజిలా ఇంకా చెప్తుంటే మళ్లీ ఒక్కసారిగా ఆలోచనలోంచి బయటకు వచ్చింది. మరి ఎలా నయమవుతుంది, ఏం చేయాలి? ఆందోళనగా అడిగింది. యాంటీ సైకోటిక్ మందులు దీర్ఘకాలం వాడాల్సి రావచ్చు అని ఇవన్నీ చెప్తూ డాక్టర్ మాధవి, చాలా ముఖ్యం కౌన్సిలింగ్, సైకలాజికల్ థెరపీ అండ్ కుటుంబ సహకారం అంది డాక్టర్ ఏంజిలా. అన్నిటికీ అయోమయంగా తల ఊపింది మాధవి. మందులు మొదలయ్యే కొన్ని రోజులు బావుంటాడు, మళ్లీ కొన్నిసార్లు చీకట్లో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది అంటాడు. ఇంతలో మాధవి గర్భవతయింది. సంతోషపడాలో లేదో తెలియలేదు. ఇలాంటి సమయంలో పుట్టే బిడ్డ ఎలా ఉంటుంది అన్నది ఆమె మనసులో భయం. మన బిడ్డకు కూడా ఇదే వస్తుందా? ఇన్ని పవర్ఫుల్ మందులు వాడుతున్నాడు, పుట్టే బిడ్డ నార్మల్గా ఉంటుందా? ఒక డాక్టర్ అయ్యుండి తను జాగ్రత్త పడాల్సింది, తప్పు చేసింది. హాస్పిటల్లో ఆటిజం ఉన్న పిల్లల్ని చూసిన ప్రతిసారి ఆమె గుండె భయంతో ఉనికేది. ఒకరోజు స్కాన్ తర్వాత డాక్టర్ చిరునవ్వుతో, మాధవి, బేబీ చాలా హెల్దీగా ఉంది, ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? పీడియాట్రిక్ డాక్టర్ అయిన నీకు నేను చెప్పక్కర్లేదు కదా అన్నాడు. 9 నెలల తర్వాత చిన్నారి అఖిల పుట్టింది. అరవింద్ మొదటిసారి ఆ బిడ్డను చేతిలో తీసుకున్నప్పుడు అతని కళ్లల్లో నీళ్లు నిలిచాయి. ఇది నిజంగా నా పాపేనా అన్నాడు. మాధవి అతని చేతిని పట్టుకుంది. ఆ క్షణంలో ఆమెకు అరవింద్ ఒక పేషెంట్లా కనిపించలేదు, చిన్న పిల్లాళ్లా కనిపించాడు. అవును అరవింద్, మన పాపే అంది చిరునవ్వు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ. చిన్నారి అఖిల తన చిన్న వేళ్లతో అరవింద్ చూపుడు వేలు గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శతో అతనికి లోపల ఏదో కరిగిపోయినట్టయింది. ఆ రోజు తర్వాత కొన్ని వారాలు అరవింద్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మందులు టైంకి వేసుకునేవాడు, అఖిల పక్కనే గంటల తరబడి కూర్చొని ఉండేవాడు. రాత్రిళ్ళు గిటారు చేతిలోకి తీసుకుని అఖిల నిద్రపోతుంటే పక్కన నిలబడి చూస్తూ ఏదో వాయించేవాడు. మాధవి కిచెన్లో నిలబడి వింటూ కళ్లలో నీళ్లు దాచుకునేది. బహుశా మన జీవితం మళ్లీ మామూలవుతుందేమో అనుకుంది. కాని స్కిజోఫ్రెనియా అల్లలాంటిది. సముద్రం ప్రశాంతంగా కనిపించినా లోపల తుఫాను మిగిలే ఉంటుంది. ఒక రాత్రి అకస్మాత్తుగా అరవింద్ బెడ్రూమ్ తలుపులు మూసి, వాళ్ళు అఖిలను చూస్తున్నారు అన్నాడు భయంగా. మాధవి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎవరు అరవింద్? అదే కెమెరాలు పెట్టిన వాళ్ళు, మన బేబీని తీసుకెళ్తారు. అతని చేతులు వణుకుతున్నాయి. మాధవి నెమ్మదిగా అతని దగ్గరికెళ్లి భుజం మీద చేయి వేసింది. ఎవ్వరూ లేరు అరవింద్, నువ్వు మందులు మిస్ అయ్యావు కదా. అరవింద్ చిన్నపిల్లాళ్లా ఏడవడం మొదలుపెట్టాడు. నాకు ఈ ఆలోచనలో ఆపాలని ఉంది మాధవి, కానీ నా మెదడు నా మాట వినట్లేదు. ఆ మాట విన్న క్షణం మాధవి గుండె పగిలింది. ఆ రోజు మళ్లీ మరోసారి అనుకుంది, స్కిజోఫ్రెనియా ఉన్నవాళ్లు పిచ్చివాళ్లు కాదు, తమ మెదడుతో తామే యుద్ధం చేసే మనుషులు. లోపల గదిలోంచి గిటార్ తీగ మెల్లగా మోగింది. అరవింద్ నిద్రలేచినట్టున్నాడు. ఆ స్వరంలో బాధ, ప్రేమ, బతకాలనే ప్రయత్నం ఉంది. మాధవికి లోపలికి నడిచి చూస్తే అఖిల లేచి కాళ్ళు చేతులు ఆడిస్తూ తల్లిని చూడగానే బోసి నవ్వులు కురిపించింది. ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి మాధవి పూర్తిగా అలసిపోయి వచ్చింది. రోజంతా ఓపీలో పిల్లల ఏడుపులు, తల్లిదండ్రుల ఆందోళనలు, ఎమర్జెన్సీ కాల్స్. సోఫాలో కూలపడి, రత్న ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా అంది. రత్న అమెరికాకు ఎంఎస్ చేయడానికి వచ్చిన అమ్మాయి. యూనివర్సిటీ ఫీజులు, బ్యాంక్ లోన్లు ఇవన్నీ మరి తీర్చుకోవాలి. కాలేజీ అయిపోయాక పార్ట్ టైంగా మాధవి ఇంటికి వచ్చి వంటలో చిన్నారి అఖిలను చూసుకోవడంలో సహాయం చేస్తుంది. మంచి పిల్ల, తెలివైన అమ్మాయి. చాలా సందర్భాల్లో చెప్పకుండానే మాధవి మనసు అర్థం చేసుకుంటుంది. కాఫీ తీసుకొచ్చి మాధవి ముందు పెట్టింది. కాఫీ తాగుతూ టైం చూస్తే రాత్రి 9 దాటింది. అరవింద్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే అరవింద్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తోంది. మాధవి గుండెల్లో తెలియని భయం మెల్లగా పాకింది. ఇలాంటి సందర్భాలు కొత్త కాదు. కొన్నిసార్లు అతను కార్ పార్కింగ్లో గంటల తరబడి ఒంటరిగా కూర్చుంటాడు. ఒక్కోసారి ఫోన్ ఆఫ్ చేసి ఎవరికీ కనిపించకుండా తిరుగుతాడు. బయట మంచు చినుకులు పడుతున్నాయి. చలి కిటికీల అద్దాల మీద మసక వేసింది. ఆ మసకలో తన జీవితమూ అలాగే కనిపించింది మాధవికి. ఇదే ఇండియాలో ఉండుంటే అయినా అటువైపు ఇటువైపు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేవాళ్లు లేరు.
అందులో ముఖ్యంగా

ఇళ్ళని చూస్తే అసూయ వాళ్ళకి బోలెడు జీతాలు, పెద్ద ఇల్లు అని. భర్త అనారోగ్యం గురించి మాట్లాడడానికి, మనసు విప్పి చెప్పడానికి ఎవరూ లేరు. మరి ఇక్కడ పెద్ద ఇల్లు ఉంది, 2 కార్లున్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, కానీ కష్ట సమయంలో తలుపు తట్టి లోపలికి వచ్చే మనిషే లేడు. మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే బయట కారు బ్రేక్ శబ్దం వినిపించింది. మాధవి ఒక్కసారిగా లేచింది. తలుపు తెరిచి చూస్తే అరవింద్ నిలబడున్నాడు. జుట్టు చిందరవందరగా ఉంది. కళ్లలో భయం, చేతులు వణుకుతున్నాయి. మాధవి అన్నాడు నిశ్శబ్దంగా. ఏమైంది అరవింద్? అతను ఇంట్లోకొచ్చి తలుపు మూసేశాడు. మన వెనకాతల ఎవరో వస్తున్నారు, రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు. రోజులు గడిచే కొద్దీ అరవింద్ పరిస్థితి మరింత దిగజారింది. మందులు వేసుకున్నా కొన్నిసార్లు బానే కనిపించేవాడు. అఖిలతో ఆడుకునేవాడు, రత్నతో సరదాగా మాట్లాడేవాడు కూడా. కానీ ఒక్కోసారి అకస్మాత్తుగా మారిపోతాడు. తలుపులకి కుర్చీలు ఆనించేవాడు, ఫోన్లు ఆఫ్ చేసేవాడు. మన్నీ గమనిస్తున్నారెవరో, అఖిలని కాపాడాలి మనం అని గంటల తరబడి ఆందోళన పడేవాడు. మాధవి డాక్టర్, స్కిజోఫ్రేనియా గురించి పుస్తకాల్లో చదివింది, పేషెంట్ల కుటుంబాలకి ధైర్యం చెప్పింది. కానీ సొంత మనిషి కళ్లల్లో భయం చూస్తే మెడిసిన్ కన్నా మనసే ఎక్కువగా విరిగిపోతుందని ఇప్పుడు అర్థమవుతోంది. అరవింద్ని సైకియాట్రిక్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ రోజు ఉదయం హాస్పిటల్లో రౌండ్స్ మధ్యలో మాధవి ఫోన్ మోగింది. రత్న సాధారణంగా క్లాస్ టైంలో కాల్ చేయదు. ఫోన్ ఎత్తగానే అవతల నుండి ఏడుపు, ఆంటీ త్వరగా రండి. మాధవి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైంది రత్న? అంకులు ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. అఖిల? పాప నా దగ్గరే ఉంది, కానీ నాకు భయంగా ఉంది ఆంటీ. మాధవి ఇంకేమీ వినలేదు, అన్నీ అక్కడే వదిలేసి పార్కింగ్ వైపు పరిగెత్తింది. ఇంటికి చేరేసరికి రత్న బయట నిలబడి ఏడుస్తోంది. అఖిల భయంతో ఆమె కాళ్ళకి అతుక్కొని ఉంది. బెడ్రూమ్ తలుపు లోపల నుంచి లాక్. అరవింద్ అని మాధవి గట్టిగా కొట్టింది. స్పందన లేదు. మరోసారి అరవింద్ తలుపు తీ, నిశ్శబ్దం. చివరకు మెయింటెనెన్స్ వాళ్ల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. మాధవి కాళ్లు కదల్లేదు. అరవింద్ నేలపై పడి ఉన్నాడు. చేతి కండరాలు కోసుకొని రత్న గడ్డకట్టిన మడుగులా చుట్టూ ఎర్రగా ఉంది. ఆ దృశ్యం చూసి రత్న కేకవేసింది గట్టిగా. మాధవి మాత్రం కొన్ని క్షణాలు శబ్దం కూడా చేయలేకపోయింది. డాక్టర్గా ఎన్నో ఎమర్జెన్సీ కేసులు చూసింది, కానీ ఆ రోజు తన కళ్ల ముందు పడి ఉంది ఒక కేసు కాదు, తన భర్త. అఖిలని మొదటిసారి చేతిలోకి తీసుకుని ఏడ్చిన మనిషి, జీవితం పంచుకుంటానని పెళ్లిలో చేతిలో చేయివేసి ప్రమాణం చేసిన మనిషి. ఇలా చెప్పకుండా, తన గురించి ఆలోచించకుండా ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అరవింద్ అని అతని దగ్గరికి పరిగెత్తింది. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్లు ప్రయత్నించారు, లాభం లేకపోయింది. మాధవి కూర్చున్న కుర్చీలోనే శూన్యంగా మారిపోయింది. చుట్టూ మనుషులు తిరుగుతున్నారు, కానీ ఆమెకి ఏమీ వినిపించట్లేదు. ఆమె చెవుల్లో మాత్రం అరవింద్ చివరిసారి అన్నమాటే తిరుగుతోంది. మన పాపకి నా పోలికలు రావద్దు. తర్వాత ఫార్మాలిటీస్ మొదలయ్యాయి. అమెరికాలో ఇలాంటి మరణాలపై ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి. కానీ అరవింద్ను ట్రీట్ చేసిన సైకియాట్రిస్ట్ డాక్టరు, మెడికల్ హిస్టరీ, సూసైడ్ రిస్క్ నోట్స్ అన్నీ ఉండడంతో మాధవ్ మీద ఎలాంటి కేసు రాలేదు. చట్టపరంగా ఆమె సేఫ్, కానీ మనసు ముందు ఏ కోర్టు తీర్పు పనికిరాదు. కొన్ని వ్యాధులు మనిషిని మాత్రమే కాదు, వాళ్లని ప్రేమించిన వాళ్ల జీవితాలే నెమ్మదిగా తినేస్తాయి. అరవింద్ చనిపోయి 5 ఏళ్లైంది. అఖిల ఇప్పుడు స్కూల్కెళ్తోంది. చాలా తెలివైన పిల్ల, కానీ కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని గాల్లోకి చూస్తూ మాట్లాడుతుంది. మాధవి గుండె ఒక్కసారిగా ఆగింది. అఖిల ఎవరితో మాట్లాడుతున్నావు అంది. అఖిల నా అన్నతో అంది అమాయకంగా. ఆ మాట విన్న ప్రతిసారి మాధవి లోపల ఏదో విరిగిపోతోంది. ఒకరోజు స్కూల్ నుండి కాల్ వచ్చింది. యువర్ డాటర్ ఈజ్ ఎక్సెప్షనల్లీ ఇంటెలిజెంట్, కానీ కొంచెం సోషల్లీ డిటాచ్డ్గా ఉంది అన్నారు టీచర్స్. ఆ రాత్రి మాధవి నిద్రపోలేదు. తన చేతుల్లో మెడికల్ జర్నల్స్, గూగుల్ సర్చింగ్, హిస్టరీ అంతా అదే. చిల్డ్రన్ ఆఫ్ స్కిజోఫ్రెనియా పేషెంట్స్ రిస్క్, ఎర్లీ సింప్టమ్స్, జెనెటిక్ మార్కర్స్. ఆ రాత్రి మాధవి ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. భయంతో జీవిస్తే అఖిల బాల్యం కూడా చీకటిగా మారిపోతుందని, తన భయమే తనని వెంటాడుతుందని అర్థమైంది.
అరవింద్

0: చనిపోయిన తర్వాత ఆమె ప్రతి చిన్న విషయాన్ని అనుమానంతో చూడ్డం మొదలుపెట్టింది. అఖిల కొంచెం మౌనంగా ఉంటే భయం, ఒంటరిగా ఆడుకుంటే భయం, గాల్లోకి చూస్తే భయం. ఒక డాక్టర్ అయినా ఒక తల్లిగా భయాల ముందర ఓడిపోతోంది. ఆ రాత్రి అరవింద్ పాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఫోల్డర్ కనిపించింది. దాని పేరు అఖిల. చేతులు వణుకుతూ ఓపెన్ చేసింది. లోపల చిన్న చిన్న వీడియోలు, అఖిల పుట్టినరోజు, మొదటిసారి నవ్విన రోజు, మొదటి అడుగు వేసిన రోజు, చివర్లో ఒక వీడియో ఉంది. అరవింద్ కెమెరా ముందు కూర్చొనున్నాడు. అఖిల, నువ్వు ఈ వీడియో చూసే సమయానికి నేనుండకపోవచ్చు. నాకొక భయం ఉండేది, నా జబ్బు నీకు వస్తుందేమో అని. కానీ మళ్లీ అనిపించింది, మనిషికి వారసత్వంగా వచ్చేది వ్యాధి మాత్రమే కాదు, ప్రేమ కూడా వస్తుంది. మీ అమ్మ చాలా మంచిది, నా జబ్బుతో చాలా పోరాటం చేసింది. తల్లి, ఈ జబ్బుతో ఉన్న నాన్నను కాదు, నిన్ను ప్రేమించిన నాన్నని, నాన్న ప్రేమనే గుర్తుపెట్టుకో. బికాస్ ఐ వాజ్ నెవర్ ఫైటింగ్ విత్ పీపుల్, ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై ఓన్ మైండ్. వీడియో అక్కడే ఆగిపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఉదయం అఖిల హాస్పిటల్ వెళ్లడానికి రెడీ అవుతోంది. అమ్మా, బ్రేక్ఫాస్ట్ రెడీనా అంటూ ఇల్లంతా పరిగెడుతూ అరుస్తోంది. అరవింద్ పరిస్థితి అఖిల మనసును బాగా కదిలించింది. తర్వాత ఆమె ఎంఎస్ న్యూరో సైకియాట్రిక్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరు మీదే ఒక మానసిక ఆరోగ్య ఆసుపత్రిని ప్రారంభించింది, అరవింద్ సైకియాట్రిక్ హాస్పిటల్. ఈ వ్యాధి ఉన్నవారికి అది పిచ్చి కాదని, ఒక విధంగా తీవ్రమైన మనోవ్యాధి అని నచ్చచెప్తూ ఉంటుంది. మనిషి ఆలోచనలు, అనుమానాలు, వాస్తవాన్ని గ్రహించే తీరు క్రమంగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణమని ముందుగానే గమనిస్తే చికిత్సతో చాలా వరకు నియంత్రణతో ఉంచవచ్చు. ఒంటరిగా ఉండడం, అందరిపై అనుమానం, లేని శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడం, నిద్రలేమి, అసహజ ప్రవర్తన, ఇవన్నీ ప్రారంభ సంకేతాలు. కుటుంబ సభ్యులు ప్రేమగా దగ్గరుండి వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలి అని డాక్టర్గా వారి కుటుంబ సభ్యులకు విడమర్చి చెప్తుంది. మంచి వైద్యురాలిగా, రోగులతో ఆప్యాయంగా మాట్లాడే స్వభావంతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. మనసు కూడా శరీరంలాగే అనారోగ్యానికి గురవుతుంది, దాన్ని దాచడం కాదు చికిత్స చేయించడం ముఖ్యం అని చెప్పేది అఖిల. ఆమె హాస్పిటల్కు వచ్చిన ప్రతి రోగిలో అరవిందన్ చూసేది. ప్రతి కుటుంబానికి ఒక ఆశాకిరణంగా మారింది. మాధవి బాల్కనీలో నిలబడి సూర్యోదయం చూస్తూ ఆ హాస్పిటల్ నుండి వ్యాధి నయం చేసుకుని నవ్వులు చిందిస్తూ తమ వాళ్లతో సంతోషంగా వెళ్లేవాళ్ళని చూస్తే ఇది కదా జీవన గమ్యం అనిపించింది. కొన్నాళ్ల తర్వాత లోపల గదిలో అఖిల గిటార్ తీగ తడుముతోంది. సరిగ్గా రాకపోయినా ఆ స్వరంలో జీవితం ఉంది. మాధవి కళ్ళు మూసుకుంది. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. పాట మెల్లగా వినిపిస్తోంది పక్కనున్న టేప్ రికార్డర్లో.
1: మీరింతవరకు మనసునకెన్నో మార్గాలు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్నేహలత మురళీ గారు పాడిన లలిత గీతాలు.

ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం ఈ అబ్బాయి చాలా మంచోడు, రచన చంద్రబోస్, సంగీత సారథ్యం ఎంఎం కీరవాణి, గానం కళ్యాణి మాలిక్, సునీతా.

0: కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఇప్పుడు వినండి ఓల్డ్ అల్వాల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం.
7: లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఓల్డ్ అల్వాల్ విద్యార్థులు సమర్పిస్తున్న బాలానందం కదంబ కార్యక్రమానికి స్వాగతం. నేతృత్వం సహకారం డాక్టర్ దేవరపల్లి సుజాత, బంకర్సు నాగలీల. అందరికీ జైహింద్. నేటి ఈ కార్యక్రమాన్ని ఓ దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. ఈ గీతాన్ని ఆలపించడానికి ముందుకు వస్తున్నవారు ప్రియాంక, శ్రీనిధి, శుభశ్రీ, ఆముక్త.

0: రేపు చేయాలనుకున్నది ఇవాళే చేయి, ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. ఈ మాటలు వింటుంటే హృదయం పులకరిస్తుంది కదా. భరతజాతి ముద్దుబిడ్డ భారతరత్న అబ్దుల్ కలాం, ఆయన్ని మర్చిపోలేము. మహనీయుడైన కలాం ఎనలేని సేవల గురించి మన సాక్షిత్రాజ్, వరుణ్, ఎం చరణ్ చెబుతున్న విషయాలు విందామా.
1: కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అంటూ యువత భుజం తట్టిన మహనీయుడు. ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసిన మేధావి, భారతీయులకు ఓ స్ఫూర్తి శిఖరం. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. అతని పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో 1931 అక్టోబర్ 15 పుట్టాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా మన జాతికి సేవలను అందించాడు. ఆయన గురించి ఓ రెండు మాటలు.
2: కలాం రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుండి కలాం పక్షిలా ఎగరాలనుకున్నాడు. పైలట్ ఫైటర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు MIT ఏరోస్పేస్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఏరోనాటిక్ పరీక్ష ప్రవేశ పరీక్షలో 8 ఉద్యోగాలు ఉంటే 9వ స్థానం రావడంతో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అయినా నిరాశపడలేదు. 1960 DRDOలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరి భారత సైన్యం కోసం పవర్ క్రాఫ్ట్ను తయారు చేశారు. తరువాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థలో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ దగ్గర రాకెట్ ఇంజనీర్గా చేరి ఇస్రో సంస్థను ఎంతగానో అభివృద్ధి చేశారు.
3: 1980 జూలై 18వ తారీఖున SLV-3 లాంచ్ రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించగల సత్తా ఉన్న దేశాలలో భారతదేశం కూడా చేరింది. అలాగే కలాం గారు ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్ తయారు చేసి మన దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. దీక్షా దక్షతలు కలిగిన కలాం 2002 జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రపతిగా పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు జవాబులు రాస్తూ ఉండేవారు, వారిని ఉత్తేజపరిచేవారు. మన దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి కలాం గారు. అందుకే వీరిని పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు.
2: భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి ప్రశంసలు అందుకున్న కలాం విద్యార్థుల అభిమాని. కలాం గారికి యువత మీద ఎంతో నమ్మకం ఉండేది. రాష్ట్రపతి పదవి తర్వాత విశ్రాంత జీవితం గడపకుండా దేశవ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ విద్యార్థులకు, యువతకు మార్గనిర్దేశం చేశారు. ఓటమిలో విజయం ఎలా చూడవచ్చో చెప్పేవారు. స్వయం కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేవారు. విద్యార్థులను అమితంగా ప్రేమించేవారు. అందుకే ఆయన పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం.
3: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పురా అనే ట్రస్ట్ స్థాపించి అతనికి వచ్చే ఆదాయాన్ని ఆ ట్రస్ట్కి ఇచ్చేవారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్,

0: చెన్ పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015 షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015 షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు.
1: గొప్ప శాస్త్రవేత్త గురించి విన్నాం కదా. ఇప్పుడు ఒక జానపద గీతం. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెంది ప్రజల ఆదరణ పొందింది. ఆ దంపుడు పాటను వినిపించటానికి గొంతు కలుపుతున్నారు ఎన్ ప్రసన్న, ఎస్ పర్ణిక, వై జాగృతి. విందామా మరి.

చిన్న సున్నుండలే మాయ కోడల, మిరప సున్నుండలే మాయ కోడల, వంట ఇంటిలోన ఉట్టి మీదు చిన్న సున్నుండలే మాయ కోడల, మిరప సున్నుండలే మాయ కోడల.

0: నవరసాలలో హాస్యరసం ఒకటి. నవ్వడం, నవ్వించడం, ఆనందాన్ని కలిగించడం దీని లక్షణం. అందుకే కాబోలు పెద్దలన్నారు, నవ్వటం ఒక భోగమని. కొన్ని హాస్యపు చిరుజల్లులను వెదజల్లుతూ మనల్ని నవ్వించడానికి మన ముందుకు వస్తున్నది ఎస్ సిరి.
1: ఉపాధ్యాయుడు రవిని అడుగుతున్నాడు. రవి, పులికి మేకకు తేడా ఏమిటి? రవి: సార్, మొదటిది అడవిలో ఉండే క్రూర జంతువు, రెండోది మనం వండుకు తింటామే కూర జంతువు సార్. మరొక హాస్యపు గులిక. ఉపాధ్యాయుడు: రాము, అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా? రాము: ఒకటి తింటే బలపడతాము, మరి రెండవది తొక్కితే జారి పడతాం సార్. అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. అత్త: ఏమిటే ఈరోజు సాంబార్లో 2 రూపాయల బిల్లలు వస్తున్నాయి? కోడలు: మీరే కదాండి అత్తయ్య, వారం రోజుల నుండి వంటల్లో చేంజు కావాలి చేంజు కావాలి అని అంటున్నారు.

హితం సాహిత్యం అంటారు కదా, జనతను జాగృతం చేసేవి, హితాన్ని చేకూర్చేవి, సత్యాన్ని విడమర్చి చెప్పేవి మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో మచ్చుకు ఓ కవిత. అక్షరాలతో అగ్గిరవ్వలు పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ. ఆయన వ్రాసిన

0: పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి.
1: నదీనదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు పడండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హరోం హర హర హర హర హర హరోం హర అని కదలండి, మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది, పదండి ముందుకు పడండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి.
0: భావ వేగమున ప్రసరించండి వర్షకాబ్రముల, ప్రళయ ఘోష వలె పెలపెల పెలపెల విరుచుకుపడండి, పదండి పదండి పదండి ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని, ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసలక్రాగే చెమురా కాదిది ఉష్ణ రక్త కాసారం, శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు,
1: పదండి ముందుకు పడండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది, త్రాచుల వలెను రేచుల వలెను ధనంజయునిలా సాగండి, కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలలా భుగభుగలు.
2: కాకుత్సం శేషప్పకవి వ్రాసిన నరసింహ శతకం నుండి చక్కటి నీతి పద్యాన్ని చెప్పటానికి పూర్ణహంసిని సిద్ధంగా ఉంది, విందామా మరి.

0: కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరుల కవునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పావం శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పాలతోలేవాడా. ఓ నరసింహ, తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ఎవడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్లలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవటమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాని దానం ధర్మం చేయకుండా భూమిలో దాచిదాచి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసార్ల పాలు చేసినట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేస్తాడు.
1: దానాలు ఎన్ని ఉన్నా విద్యాదానం శ్రేష్టమంటున్నాడు వరుణ్. ఈ మంచి పద్యాన్ని రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు. వరుణ్ రా, వినిపించు మరి.
2: అన్నదానము గొప్ప ధనవచ్చునే కాని అన్నంబుజాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై యొప్పుచుండ విద్యాదానమొకటి జగతి.
3: వివేకాన్ని నింపే పంచతంత్రంతో ఒక మంచి కథను చిన్నది చేసి చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నాడు విఆర్ఎన్. మూడు చేపల కథ విందామా మరి?
4: ఒక మడుగులో సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలుండేవి. సుమతి అనే చేప ముందు చూపు కలిగినది, సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి, సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి. ఒకనాడు ఈ మూడు చేపలు కలుసుకున్నాయి. ఆ సమయంలోనే ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి, అప్పుడు ఈ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకెళ్ళవచ్చు అని జాలర్లు మాట్లాడుకోవడం విని వెంటనే సుమతి కాలమతి మందమతితో ఇలా అనింది, ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం, మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఉంది, నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళ్దాం పదండి, ఆలస్యం చేస్తే అనర్థం జరుగుతుంది అని చెప్పింది. అది విన్న కాలమతి, సరేలే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు భయం, ఇప్పుడే భయపడ

0: వలసిన పని లేదు అని అన్నది. ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వెళ్ళిపోయింది మందమతి. ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత జాలర్లు వచ్చి చేపల కోసం వలవేశారు. వారిని చూడగానే కాలమతి చక్కటి ఉపాయంతో చనిపోయినట్లు నటించింది. అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు. వెంటనే అక్కడ నుండి కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది. ఈ మూడు చేపల కథ ద్వారా మనం తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏమిటంటే, మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటే ప్రమాదం జరగబోతుంది అని తెలిసినప్పుడు సుమతిలాగా ముందు చూపుతో తప్పించుకుంటాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించే మనిషి తనకున్న తెలివితేటలతో ఆపద సంభవించినప్పుడు కాలమతిలాగా తెలివిగా పరిష్కారాన్ని ఆలోచించి తప్పించుకుంటాడు. అజ్ఞానం మూర్ఖత్వం ఉన్న మనిషి మందమతిలాగా అపాయంలో చిక్కుకుని జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి మనం సుమతిలాగా ముందు చూపు కలిగి ఉండాలి, లేదా కాలమతిలాగా సమయానుకూల పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి.
1: మన మాతృభాష తెలుగు సొగసును, ఔన్నత్యాన్ని చాటే కమ్మనైన పాటతో మీ ముందుకు వస్తున్నారు ఆముక్త శుభశ్రీ పాట.

0: చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు.
1: పండుగలు ప్రజలలో ఐక్యతను, సామూహిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. సాంస్కృతిక సాంప్రదాయాలను, విలువలను యువతరానికి అందిస్తాయి. అటువంటి పండుగలలో ఉగాది ఒకటి. ఈ పండుగ విశిష్టతను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నది పి సమీక్ష.
2: ఉగాది ఇది ఒక ప్రకృతి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ ఆచరించుకుంటారు. ఉగాది అనగా సంవత్సర ప్రారంభం అని అర్థం. అందుకే దీనిని సంవత్సరాది, యుగాది అని కూడా వ్యవహరిస్తారు. నేడే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడు అయ్యాడట. అందుచేత ఈనాటి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైనట్టు కూడా పేర్కొంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది కాబట్టి లేచిగుళ్ళు, వాటిని మేసి పాడే గండు కోకిలలు, మామిడి పిందెలు, మల్లెల పరిమళాలతో ప్రకృతి కలకలలాడుతుంది. మానవ జీవితంలోని సుఖదుఖాలను సూచించే ఉగాది పచ్చడిని సేవించటం ఈ పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడి కొత్త చింతపండు పులుసు, తెల్లబెల్లం, మామిడి పిందెల ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు వంటి 6 రుచులతో చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు, శుభకార్యాలు ప్రారంభిస్తారు. సంవత్సరం పొడవునా మానవ కోటి జీవన సమరంలోని మంచి చెడ్డలు, పాడి పంటలు, వర్షాల తీరు, గ్రహాల స్థితిగతులతో పంచాంగ శ్రవణం చేయడం ఈ పండుగ విశేషం.
1: పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఇష్టపడని వారుండరు. పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. అలాంటి కొన్ని పొడుపు కథలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు పూర్ణహంసిని, ఇషాని. వారు చెప్పే పొడుపు కథలను విని మనందరం ఆనందిద్దామా?
3: చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది చెల్లి?
4: అమ్మ మనల్ని తిట్టినప్పుడు వస్తాయే కన్నీళ్ళక్క.
3: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది చెల్లి?
4: మనం మన తెలుగు పుస్తకంలో రోజూ చదువుకుంటామే, అక్షరాలు కదా అక్క.
3: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తయ్యటక్కలాడింది. ఏమిటది చెల్లి?
4: అమ్మ పెరుగు చిలుకుతుందే కవ్వమక్క.
3: అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. నేనెవరిని?
4: నిన్ను కృష్ణుడు వాయిస్తాడు కదా, నువ్వు మురళివి.
3: ముక్కు మీద కెక్కు, ముందర చెవుల నొక్కు, ముక్కు నొక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఏమిటది చెల్లి?
4: మన తాతయ్య వార్తాపత్రిక చదువుకునేటప్పుడు పెట్టుకుంటాడే కళ్ళజోడక్క.
5: మీరింతవరకు అల్వాల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఈనాటి బాలానందం కార్యక్రమం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.

0: చెప్పినా మేడం. హలో హలో.
1: అరే రాజు, రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:00 కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దొరల పాలనను ధిక్కరించి వెట్టిచాకిరి భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ చెరగను ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సబండ కులాల ఆత్మగౌరవ ప్రతీక అయిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇమిడిందని, రైతులు ఇతర వర్గాల అభ్యున్నతే ఆమెకు నిజమైన నివాళులని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీదర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పాలన నిజాం కాలాన్ని తలపిస్తోందని బోర నరసయ్య విమర్శించగా, బీజేపీ అధికారంలోకి రాగానే ఐలమ్మ విగ్రహ ఏర్పాటుతో పాటు పాఠ్యపుస్తకాల్లో ఆమె చరిత్ర చేరుస్తామని నాయకులు తెలిపారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘ మహాసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటుందని, బీమా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుందని పొన్నం తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. కృత్రిమ మీద ఏఏ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తవడానికి సహకరించిన అందరికీ హైదరాబాద్ సిపి సజ్జనర్ ధన్యవాదాలు తెలిపారు. ముందస్తు సమీక్షలు, ఫీల్డ్ విజిట్లతో ఖైరతాబాద్, బాలాపూర్, గణపతులతో పాటు అన్ని నిమజ్జనాలను సమయానికి పూర్తి చేశామని ఆయన వివరించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రామా అని, ఇది కేవలం మాటలు ప్రభుత్వమే తప్ప చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03:18. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఇంద్రమ్మ ప్రభుత్వం అంటేనే ఇంద్రమ్మ ఇల్లు అని పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జనగాంలో ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దసరా నాటికి 2,18,000 ఇంద్రమ్మ ఇళ్లు పూర్తవుతాయని, వాటన్నింటినీ అర్హులైన పేదలకు ఇచ్చి తీరుతామన్నారు. ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణ రేపు కేరళంలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయ్యి మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరాంపురం SUT అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా స్ఫూర్తితో సికింద్రాబాద్లోని 50 అంగన్వాడీలను ఆధీకరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరింగ్, పెయింటింగ్స్, టీవీలు, యూనిఫార్ములు, లెర్నింగ్ క్లిట్లు కల్పిస్తూ పేద పిల్లలను ఆకర్షించేలా వీటి తీర్చిదిద్దామని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి వీర్నారి చాకలాయలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం మహాసభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటుందని, బీమా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 71 కోర్టులు ఉన్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రామా అని, ఇది కేవలం మాటల ప్రభుత్వమే తప్ప చేతలు శూన్యమని ఆమె విమర్శించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్లో ఇరాన్పై 40-34 తేడాతో ఘనవిజయం సాధించి స్వర్ణ పథకం సాధించింది. 2026 ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 4వ స్వర్ణం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ అండ్ లిట్ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గడ్డం భారతీ బృందం వారు పాడిన జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ద పారడైజ్ చిత్రం కోసం అడ్డుల జంగిరెడ్డి, అక్నూరి దేవ్ పాడిన పాట విందాం. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం అనిరుద్ రవిచందర్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇప్పుడు వినండి చెన్నై లవ్ స్టోరీ చిత్రం కోసం సాహితీ చాగంటి ధనుంజయ్ సీపన పాడిన పాట, గీతరచన అనంత్ శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: ఇప్పుడు వినండి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్, గోరెట్టి వెంకన్న పాడిన పాట. గీతరచన గోరెట్టి వెంకన్న, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కారిన మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15

జీవన్వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే అంతరా పరాణా జీవుల నివారణ ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి దస్మాబాయి గారితో పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి.

బైబుల్ సూక్తుల్ని అందిస్తారు సిస్టర్ పి ప్రమీళా వివేకానంద. 6:18 భక్తిరంజని కార్యక్రమంలో ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు వింటారు. 6:30 పొలం పనులు కార్యక్రమంలో పాడి పశువుల్లో వచ్చే పొదుగు వాపు వ్యాధి ఈ అంశం గురించి తెలంగాణలోని శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ కే గారు అందించే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖను అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం 138వ భాగం. అనంతరం తెలుగు అనువాదం మనకు అందిస్తారు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు పఠనం శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చందకళ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కనేటి. రేపు 12:30 బాల వినోదం కార్యక్రమంలో ఓగ్నాస్ ప్రథమ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 3:00 సమన్వయ నాటక కార్యక్రమం చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీలా వెంకట సుబ్బారావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం జంగా అనిల్ కుమార్. రేపు 5:03 శ్రీమతి జల సౌదమ్మ బృందం వారు ఆలపించే జానపద గేయాలు వింటారు. రేపు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత కార్యక్రమం. రేపు 6:50 వ్యవసాయ సూచనల్లో ప్రస్తుతం పంటల్లో రైతులకు సూచనలు సలహాల గురించి జనగం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు వింటారు. రేపు రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:10 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడా హైలైట్స్. 20వ సంచిక వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ఉంటారు. ఇలాఖై కబరే.

నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళీశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ది పనులను సమీక్షించి గ్రామ పంచాయతీ భవనాలు, రహదారుల కోసం నిధులు మంజూరు చేశారు. భూస్వామి అణచివేతలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన విరోచిత పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రులు, నాయకుల ప్రశంసలతో తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు 25 ఏళ్ల

ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. నిరుపేద చిన్నారుల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించే దిశగా దాతల సహకారంతో దాదాపు 50 కేంద్రాలను కొత్త ఫ్లోరింగ్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్, ఫ్యాన్లు, టీవీలు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్తో అభివృద్ధి చేశారు. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్లను కూడా అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు నవంబర్ 2వ వారంలో ప్రారంభమై 2027 వర్షాకాలం రాకముందే పూర్తవుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు టెండర్లను ఆహ్వానించే ముందు నిర్మాణ భద్రత, కట్ ఆఫ్ వాల్స్, పునాది పటిష్టతలను నిర్ధారించే తుది డిజైన్లను 5 అక్టోబర్ సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక ప్యానెల్కు సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతీయ అభివృద్ధి పనులను సమీక్షిస్తూ 5,118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 1,000 కోట్లు, 8,000 మహిళా కమ్యూనిటీ భవనాల కోసం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్ల రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, 6,000 కోట్ల రూపాయల బడ్జెట్తో MGNREGS ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ, వేసవి కాలంలో తాగునీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ భవన్లోను జరిగిన చేరికల కార్యక్రమంలో ఇనుగుర్తికి చెందిన నాయకులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో, రైతుబంధు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, 2028 బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాబోయే రాజకీయ పోరు గాంధీ పరివారకు, సంఘ పరివారకు మధ్య జరిగేది కాదని, ఆ పోలిక అసంబద్ధమైనదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఒకే కుటుంబానికి విశ్వాసంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై ఆధారపడితే సంఘ్ పరివార్ నిస్వార్థ దేశభక్తికి, జాతి నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. గత కాంగ్రెస్ దుష్పరిపాలనను విమర్శిస్తూ, కుటుంబ పాలన కంటే దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకే బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల అక్రమ ఇసుక తవ్వకాలను వ్యతిరేకించినందుకు వంగూరు ఎస్సీ సర్పంచ్ కాశమ్మపై జరిగిన వేధింపులు, వివక్షను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఇసుక రీచులను సందర్శించిన ప్రవీణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అలాగే జీవో 134 కింద అధికార పార్టీ నాయకుల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెదక్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అరుదైన కార్యక్రమమని అభివర్ణించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగిల్తో కలిసి ఆయన మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించేందుకు వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ పథక నిర్వహణకు సహకరిస్తున్న హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ బీజేపీ తమ రాష్ట కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి భూస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట పటిమను, ధైర్య సాహసాలను కొనియాడింది. పాఠ్యపుస్తకాల్లో ఐలమ్మ చరిత్రను చేర్చాలని డిమాండ్ చేస్తూ, తాము అధికారంలోకి రాగానే ట్యాంక్ బండిపై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ భూ విధానాలను బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ భుజంగరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, రజక సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశామని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు చాకలి ఐలమ్మ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, సామాజిక అన్యాయాలను ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం తెలంగాణ సాయుధ

0: పోరాటంలో ధైర్యంగా పోరాడిన వీరనారి చైకల్ ఐలమ్మను కొనియాడుతూ ఆమె ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయిందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాటి కాలంలో రజాకారులు, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఆమె వీరత్వాన్ని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై జిల్లా టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలను కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించి విటీఏడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా చారిత్రక పర్యాటక ప్రాంతాలను పరిరక్షించాలని, యువత వార్తాపత్రికలను చదవాలని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం 250 కోట్ల రూపాయల అభివృద్ధి విస్తరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఖమ్మం వైరా రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జమీందారుల పాలనలో కొనసాగిన వెట్టి చాకిరీ దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందని, నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. ఇందిరాభవన్లో జరిగిన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మహాసభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, సాంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తుల వారికి 50 ఏళ్ల వయసు నుంచే పింఛన్లు, బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, పురోగతికి విద్య ఎంతో కీలకమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొర్రెల పెంపకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని కూడా సూచించారు. వారణాసిలో ఒక వార్తాపత్రిక నిర్వహించిన సెమినార్లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యతో అనుసంధానించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గగ్లోత్ జ్యోతి రమేష్ నాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తి ద్వారా రైతుకు అధిక ఆదాయం వచ్చేలా నెల రోజుల్లో ఫార్మర్స్ ఐడీని పూర్తి చేయాలని, గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాయి. ఫైనల్లో మహిళల జట్టు 37-34 పాయింట్ల తేడాతో ఇరాన్ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుని భారత్కు 3వ స్వర్ణ పథకాన్ని అందించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పురుషుల జట్టు ఫైనల్స్లో 40-34 తేడాతో ఇరాన్ను ఓడించడంతో భారత్కు 4వ స్వర్ణ పథకం దక్కింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు 2వ వారంలో ప్రారంభమవుతాయని.
1: विदेशमंत्री डॉक्टर एस जयशंकर एआई माध्यमेन निर्मितानां अवसराणां उपयोगाय संबद्ध संकटान् निवारणाय आहूतवान्. न्यूयॉर्क नगरे अंतरराष्ट्रीय शान्तेः सुरक्षायाः च संदर्भे एआई इत्यस्मिन् विषये आयोजिते कार्यक्रमे सः अध्यक्षः अभवत्. श्रीजयशंकरः अद्य न्यूयॉर्क नगरे 81वें संयुक्तराष्ट्रसंघस्य सामान्य सभां संबोधयिष्यति. विदेश सचिवः विक्रम मिश्री इत्येषः विकासशील राष्ट्राणां कृते अधिकं स्वरं दातुं यूएनएससी इत्यस्य तात्कालिक परिष्काराय आहूतवान्. ओडिशा, छत्तीसगढ़, बिहार, उत्तर प्रदेशेषु च निरंतर वृष्टिः सामान्य जीवने बाधां जनयति. अद्य उत्तर प्रदेशस्य, उत्तराखण्डस्य, छत्तीसगढ़स्य, मध्यप्रदेशस्य च केषुचित् भागेषु ప్రచండ.

కళారూపం. కాలం గడిచే కొద్దీ మారుతున్న పరిస్థితులకు ఈ కళారూపాలు కూడా చాలా ప్రభావితం అవుతూ వచ్చాయి. యక్షగానం కూడా వస్తువులోనూ ప్రదర్శనలోనూ కొన్ని మార్పులకు లోనవుతూ వచ్చింది. ఈ ఆధునిక యుగంలో టీవీలు సినిమాలు ఎన్ని వచ్చినా యక్షగానం మాత్రం కనుమరుగు కాకుండా ఉండడం యక్షగానం యొక్క ప్రత్యేకత. యక్షులు అంటే ఎవరు మరి? యక్షసి నది పరివాహక ప్రాంతంలోని వారు కనుక వారిని యక్షులు అని వ్యవహరించబడి ఉంటారని, లేదా గూచి అని పిలువబడే మాంగోలియన్లు అయి ఉంటారని ప్రముఖ చరిత్రకారులు సురవరం ప్రతాప్ రెడ్డి యక్షుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యక్షుల చుట్టూ కొన్ని ఇతిహాసాలు కూడా ఉన్నాయి. బౌద్ధ జైన హైందవ సాహిత్యాలలో తొలిసారిగా యక్షుల ప్రస్తావన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే బౌద్ధ సాహిత్యంలో యక్షులు అని వ్యవహరించబడ్డారు కనుక యక్షులు దేవతాగణక ప్రతీతి. అంతేకాకుండా నీతి ప్రవర్తకులని, కామరూపులని, శూరులని కూడా యక్షులుగా గుర్తింపబడినారు. ఆదిలో యక్షుల నివాస ప్రాంత సింహాలమని, వారి రాజు కుబేరుడని, యక్షులు ఈ కుబేరుని అనుయాయులని కూడా ఒక అభిప్రాయం ఉంది. అంతేకాకుండా బలిచక్రవర్తి సేనాధిపతి అయిన సుమాలి ఈ యక్షులను జయించి రాక్షస రాజ్యం స్థాపించాడన్నది మనకు తెలుస్తుంది. వీటన్నింటికంటే భిన్నంగా యక్షులంటే ఆపాకృత జీవులని, భూత ప్రేత పిశాచాది గుణాలతో చేరేవారన్న అభిప్రాయం కూడా పండితుల మధ్య ఉన్నది. ప్రాచీన కవులు కొందరు తమ కావ్యాలలో యక్షగానం గురించిన ప్రత్యక్ష పరోక్ష ప్రస్తావనలు కూడా చేశారు. అందులో పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, జయంతి రామయ్య పంతులు, అక్కిరాజు ఉమాకాంతం, వేటూరి ప్రభాకర శాస్త్రి, కండవెల్లి లక్ష్మీరంజనం, కేవీఆర్ నరసింహం, సురవరం ప్రతాప్ రెడ్డి మొదలైన వారు ఈ యక్షుల గురించి వారి ప్రస్తావనలు చేశారు. కొందరు పరిశోధకులు కూడా విశ్వవిద్యాలయాలలో యక్షుల గురించి పరిశోధన చాలా చేశారు. అందులో ఎస్వి జోగారావు గారు 1957లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి సమర్పించిన ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర తొలి పరిశోధన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఇది యక్షగాన విషయంలో అమూల్యమైన సమాచారాన్ని పొందుపరిచి పరమ ప్రామాణిక గ్రంథంగా వెలువడింది. ఆ తర్వాత యక్షగానాల గురించి అనేక మంది సాహితీ ప్రియులు పరిశోధనలు చేశారు. తర్వాత తెలుగు ప్రాంతాలలో అతి ప్రాచీన కాలంలోనే వివేకవంతులైన జాతుల్లో జక్కుల వారు ఉన్నారు. జక్కుల వారు, భవనీయులు వంటి వారు ప్రసిద్ధులన్నమాట. నిజానికి ఈ జక్కుల వారి యక్షులని, ఈ జక్కుల వారి జ్ఞానమే యక్షగానమని జక్కులు అనే పదాన్ని తద్భవరూపంగా మన పండితులు వ్యవహరిస్తున్నారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి మాత్రం జక్కులు అన్న శబ్దాన్ని తద్భవరూపంగా కాక దేశమని అభిప్రాయపడ్డారు. యక్షులనే విషయంలో యక్షగానమన్నా జక్కుల గానమన్నా ఒకటే అనే విషయంలో పంచాగ్నుల వారికి అభిప్రాయ భేదం లేదు. జక్కుల వారు ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు, తూర్పుగోదావరి, రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వారి ఉనికి మనకు కనిపిస్తుంది. జక్కుల కన్నాంబ అనే మహిళ క్రీస్తు శకము 1681లో జూలై 9న తిరుమల దేవస్థానంలో ఒక శాసనం వేయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనకు కురువంజ వారని కూడా, కురువంజ అనేది ఒక నృత్య విశేషం. అంజె అంటే అడుగు అని అర్థం. కొరవ లేదా కురువ, కురువ అనేవి ఒక జాతి వాచకం. కురువ జాతి వారి నృత్య విశేషమే కురువంజే లేదా కొరవంజే, కురువంజి అని. దీని నుంచే ఈ కురువంజి నుంచే యక్షగానం రూపొందిందని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ ప్రాంతాలలో అనేక మంది ఆటవిక జాతులు నివసించేవారు. వారిలో చెంచులు, కురువలనేవారు ఎక్కువగా అరణ్య ప్రాంతాలలో ఉండేవారు. క్రోవ, కోయ జాతుల వారుగా పిలువబడుతున్న వారు కూడా ఈ కురువలే. ఈ కురువంజ వారు శైవక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందిన శ్రీశైలం వంటి పర్వత ప్రాంతాల జాతరల వంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఆయా సందర్భాలలో ఆ జాతరలు జరుగుతున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఇతర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఆ ప్రాంతాల నుండి ఆ ఉత్సవాలకు వచ్చేవారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఉండే ఆటవిక జాతుల వారు ఆటపాటతో ఈ భక్తులను అలరించేవారన్నమాట. తెలుగు సాహిత్యంలో యక్షగానం ప్రస్తావనలు మన ఎప్పుడు మొదలైన మరైతే అంటే మనకు దక్షిణ భారతదేశంలోని కన్నడ సాహిత్యంలో క్రీస్తు శకం 12వ శతాబ్ది నాటికే ఎక్క

గాన అనే పేరుతోటి యక్షగాన ప్రక్రియ ప్రస్తావించబడింది. తెలుగులో పాల్కూరు సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగాన ప్రస్తావన కనిపిస్తుందన్నమాట. ఎట్లా ఎక్కడంటే, అచడ గాంధర్వ యక్ష విద్య దరాదులై పాడెడు నాడెడు వారి విధముగా బ్రచ్చన్న వేషముల్ దాచి ఎదికోత్సము ఉలుకాడుతున్నట్లు. ఇట్లా అచడ గాంధర్వ యక్ష విద్య అని ఈ పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య విద్యలోనే ప్రస్తావించారన్నమాట. ఆ తర్వాత శ్రీశైల పర్వతం మీద శివరాత్రి జాగరణ సాగే జరిగే సందర్భంలో వివిధ రకాల వినోద కార్యక్రమాలు కూడా జరిగేవి. గంధర్వుల యక్షుల వేషాలు వేసి కొందరు ఆడేవారు, మరికొందరు పాడేవారు. పాల్కురికి కాలం నాటికే యక్షగానం ప్రజల ఆదరణ పొందిందన్న విషయాన్ని కూడా మనము ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. శ్రీనాథుని కాలానికి చెందిన వినుగొండ వల్లభామాత్యుని క్రీడాభిరామం కావ్యంలో జక్కుల పురంద్రి పాట పాడడం వర్ణించబడింది. తాళ్లపాక వంశస్థుడైన చినతిరుమలాచార్యుడు తన తాత అన్నమయ్య రచించిన సంగీత లక్షణం అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 1537లో ఈ తెలుగులోకి తీసుకొచ్చాడు. అందులో కూడా యక్షగాన పదాల ప్రస్తావన చేశాడు. అయితే తెలుగులో యక్షగానాల ప్రస్తావన ఎప్పుడెక్కడ మొదలైంది అంటే, మళ్ళీ తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమనాథుని నాటికే ప్రారంభమైన ఆ తర్వాత శ్రీనాథుని భీమాఖండంలో కూడా యక్షగాన ప్రస్తావాలు కనిపిస్తాయి మనకు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి యక్షగానము సౌభరీ చరితము. దీని కర్త ప్రోలుగంటి చిన్న శౌరి. ఆ తర్వాత వెల్లంకి తాతంబట్టు చింతామణిలో లక్ష్మీ కళ్యాణము గురించి చెప్పాడు. ఆ తర్వాత చక్రపురి రాఘవాచార్యుడు విప్రనారాయణ చరిత్రము రచించాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటికి బాలపాపంబ రచించిన అక్కమాదేవి చరిత్ర ఈ సందర్భంలో ప్రస్తావించదగినవి. ఆ తర్వాత అనేక యక్షగానాలు వెలువడినాయి. బాలపాపంబ తొలి యక్షగాన కవయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. అయితే నిజానికి తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన యక్షగానాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 100కు పైగా యక్షగానాలు వెలువడాయని 1957లోనే ఎస్వి జోగారావు తమ సిద్ధాంత గ్రంథంలో ప్రకటించారు. తర్వాత కాలంలో మరికొంత ఆ తర్వాత యక్షగానాలు రాస్తూ వచ్చారు. శేషాచల కవి రచించిన ధర్మపురి రామాయణం తెలంగాణ నుంచి వెలువడిన తొలి యక్షగానంగా మనం భావించవచ్చు. ధర్మపురి రామాయణం తెలంగాణ నుంచి వెలువడిన తొలి యక్షగానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యక్షగానం ఒక్క తెలంగాణలోనే కాక ఆంధ్రదేశమంతటా కూడా చాలా విస్తృతంగా ప్రచారం పొందింది. రాపాక శ్రీరామ కవి రచించిన ఆధ్యాత్మ రామాయణం కూడా ఈ కాలంలోనే వెలువడిన యక్షగానం. అయితే 1800 ప్రాంతంలో మరో 2 యక్షగానాలు కూడా వెలువడాయి. కానూరు వీరభద్ర కవి రచించిన బసవ మహిమామృత విలాసము, చెల్లూరు సన్యాస కవి రచించిన బసవ కళ్యాణము, ఈ రెండు కూడా వీరశైవ మతానికి చెందినవి. తెలుగులో వెలువడిన యక్షగానాలకు 17వ శతాబ్ది స్వర్ణయుగం అయితే, తెలంగాణ ప్రాంతానికి 20వ శతాబ్దం స్వర్ణయుగంగా మనం భావించవచ్చు. ఆనాడు కాంబోజరాజు కథ, బాలనాగమ్మ కథ, పెదబుబ్బిలరాజు కథ, ఆరమరాఠీల కథ వంటి ప్రసిద్ధ కథలు యక్షగానాల రూపంలో తెలంగాణలోని ప్రతి పల్లెను పలకరించాయి. చెరివిరాల బాగయ్య అనే కవి అనేక మంది యక్షగాన కవులకు గురువుగా ఆయన గౌరవింపబడ్డాడు. ఈయన 40 యక్షగానాలు రచించాడు. అదేవిధంగా మనకు యక్షగాన కొన్ని లక్షణాలు కూడా మనం చూసుకోవచ్చు. పాల్కూరు సోమనాథునికి ముందే తెలుగునాట యక్షగానాలు ఉన్నట్టు మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ 15వ నుంచి యక్షగానాలు రచన ఉన్నట్టు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే 16వ శతాబ్ది నాటికే కంద్రుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయమే మనకు లభిస్తున్న తొలి యక్షగానం. దీనికి ముందు వెలువడిన సౌభరి చరిత్రం వంటి కొన్ని 2-3 యక్షగానాలు మనకు లభించడం లేదు. కనుక సుగ్రీవ విజయం ఆధారంగానే మనం యక్షగానాలను లక్షణాలను గుర్తించడమైంది. యక్షగానం మౌలికంగా స్వభావం చేత గాన ప్రధానమైనది అయినప్పటికీ కాలక్రమంలో రూపక ప్రక్రియాగుణమైన స్వరూపాన్ని సంతరించుకుంది. ఒక గానంగా ప్రారంభమై యక్షగానం నృత్యాభినయంగా విశిష్టంగా పెంపొందింది. దేశీరూపక రచన ప్రక్రియగా పరిణితి చెందింది. అందువల్ల ఈ ప్రక్రియ యొక్క ప్రాథమిక రూపాన్ని యక్షగానం అని వ్యవహరించిన పరిణిత రూపాన్ని యక్షగాన నాటకం అని పేర్కొనటం మనం సమంజసంగా ఉంటుందని ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు భావించారు.

0: అయితే నాటక ధర్మాన్ని పొందటం వల్ల యక్షగానానికి కూడా నాటక లక్షణాలు కొన్ని సహజంగానే కనిపిస్తాయి. రచనాపరంగా చూసినప్పుడు యక్షగానంలో భగవంతుని స్తుతి ఉంటుంది, ప్రదర్శనలో ఏ విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వర ప్రార్థన ఉంటుంది, యక్షగానం పేరుతో కవి పేరుతో కూడా ప్రస్తావించబడుతుంటాయి. ఆ తర్వాత కథ ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా మార్గ నాటకాల్లోనూ కనిపిస్తాయి. అయితే ఆ మార్గ నాటకాల్లో కథను ప్రారంభించడానికి సూత్రధారుడు ఉంటాడు, యక్షగానంలో మాత్రం సూత్రధారునికి ప్రవేశం ఉండదు. కథను నడిపించడానికి నటి ఉంటుంది, ఆమె ఈ పూర్వరంగాన్ని పాడుతూ ఆడుతూ నిర్వహిస్తుంది. అనంతర కాలంలో కొన్ని యక్షగానంలో కూడా సూత్రధారుని ప్రవేశపెట్టిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ యక్షగానంలో వస్తువు, రసము, గద్యవచనం, దరువు, రగడ, రేకు ఇట్లాంటి ఇవన్నీ కూడా యక్షగానంలో మనకు కనిపిస్తాయి. ఏ సాహిత్య ప్రక్రియ అయినా కూడా, ఏ భాష అయినా కూడా స్వతంత్రంగా ఆకాశం నుండి ఉట్టిపడదు కాబట్టి ఇతర ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటుంది. అదేవిధంగా యక్షగానం కూడా దేశీ సాంప్రదాయానికి చెందిన ప్రదర్శన కళలతో సంబంధం కలిగి ఉంటుంది. అది బొమ్మలాట, హరికథ లాంటి ప్రదర్శన కళలతో సంబంధం కలిగి ఉంది యక్షగానం. అయితే ప్రాచీన ప్రదర్శనలో కళల్లో బొమ్మలాట ఒకటి. ఈ బొమ్మలాట యక్షగానానికి విడిదేనికి సంబంధం ఉంది. ఈ బొమ్మలాట నుండే యక్షగానం పుట్టిందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ బొమ్మలాట యక్షగానంగా పరిణామం చెందిందని మరికొందరు పండితులు చెబుతున్నారు. యక్షగానంలోని పాత్రల ఆహార్యం బొమ్మలను పోలి ఉండటం వల్ల వీరి అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తుంది అన్నమాట. హరికథ కూడా ప్రాచీన ప్రదర్శన కళలో హరికథ ఒకటి. ఈ హరికథతో యక్షగానానికి అభేదం పాటిస్తుందని పండితులు అంటున్నారు. హరికథ చక్రవర్తిగా గౌరవం పొందిన ఆదిభట్ల నారాయణదాసు అనేక హరికథలను రచించారు. వాటన్నింటినీ యక్షగానాలని వ్యవహరించడం వల్ల మనకు బొమ్మలాట, హరికథలేగాక జంగం కథలు, బుర్రకథలు లాంటి వాటితో కూడా యక్షగానాలకు పోలిక ఉన్నట్లు మరికొందరు పండితులు చెప్తున్నారు. అయితే యక్షగానం ప్రధానంగా ఒక ప్రదర్శన ప్రక్రియ. తొలి రోజుల్లో యక్షగానాన్ని ప్రదర్శించాలంటే ఊరి మధ్యలోనూ ఊరు చివరనో ఎత్తైన ప్రాంతాన్ని రంగస్థలాన్ని వినియోగించుకునేవారు. నాలుగు దిక్కుల గుంజలు నాటి ఆ గుంజలకు రంగుల గుడ్డలతో అలంకరించుకుంటారు. పాత్రల ఆహార్యానికి వాళ్ళు వేషాలు వేసుకోవడానికి ఇంటికి ఆ చుట్టుపక్కల ఉన్న ఇంటిని వాడుకుంటుంటారు. విజయనగర రాజుల కాలంలో గ్రామాలలో కాక అంతఃపురాలను కూడా, గుడి గోపురాలను కూడా ఈ యక్షగానాలు చేరినాయి. రాజ దర్బారులలో రాజ నర్తకీలు, దేవాలయాల సన్నిధిలో దేవదాసీలు యక్షగానాలను ప్రదర్శించేవారు. ఆధునిక కాలంలో కూచిపూడి భాగవతులు ఈ యక్షగాన ప్రదర్శనను తమ భుజాలకెత్తుకున్నారు. యక్షగానం అనేక ప్రయోగాలకు లోనైంది, కొత్త హంగులను సంతరించుకుంది. ఈనాటి సాంకేతిక యుగంలో యక్షగానం కొంత నిరాధారణకు గురైందని చెప్పవచ్చు. ప్రత్యేక పాత్రల ప్రత్యేక ఆహార్యం మాధవి, మంత్రసాని, సుంకరి, కొంకడు, సింగి, సింగడు వంటి ప్రత్యేక పాత్రలు వాటి చిత్రణ యక్షగానం అస్తిత్వాన్ని ఈనాటికి కూడా ప్రదర్శిస్తూనే ఉన్నాయి.
1: ఇంతవరకు మీరు బిఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థుల కోసం యక్షగానం అనే అంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ మహేందర్ బర్లా.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచంద్రన్ స్వరపరిచి ఆలపించిన గీతం విందాం. సాహిత్యం శ్రీ సాయి కిరణ్.

రైతు సోదరులకు నమస్కారం. వివిధ పంటల్లో విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అసలు ఫస్ట్ విత్తన శుద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాము. విత్తన శుద్ధి అంటే మనము విత్తనాన్ని నాటే ముందు దానికి తగిన విత్తన శుద్ధి మందులను లేదా జీవనియంత్రణ కారకాలను ఉపయోగించి శుద్ధి చేయడాన్నే విత్తన శుద్ధి అంటారు. అయితే ఈ విత్తన శుద్ధి అనేది ఎందుకు చేస్తాము అంటే, మనకి పంటల్లో అనేక రకాల తెగుళ్ళు విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా ఈ విత్తన శుద్ధి చేయడం ద్వారా నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యతలో ముందుగా మనం ఏంటంటే, తెగుళ్ల ద్వారా ఏవైతే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణ కోసం చేస్తామో, అదేవిధంగా మనకు విత్తనాల యొక్క మొలక శాతం కూడా పెరగడం కోసం విత్తన శుద్ధి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేల ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణ కూడా విత్తన శుద్ధి ఉపయోగపడుతుంది. అయితే మనము ప్రస్తుతం కొన్ని రకాల జీవ నియంత్రణ కారకాలను ఉపయోగించడం ద్వారా మొక్క యొక్క పెరుగుదల కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇలాంటి జీవ నియంత్రణ కారకాలను విత్తన శుద్ధి చేసినప్పుడు మొక్కల యొక్క పెరుగుదల అనేది కూడా ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ప్రారంభ దశలో వచ్చే వివిధ రకాల తెగుళ్లను కూడా ఇవి సమర్థవంతంగా నివారిస్తాయి. అయితే మనము పంటల్లో ఇంకా ఒక ముఖ్య ఉద్దేశము, ఈ విత్తన శుద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము పంటని తొలి దశలోనే ఈ విత్తన శుద్ధి

ద్వారా కాపాడుకున్నట్లయితే తర్వాత దశలో మనము పురుగుమందుల వినియోగానికి అయ్యే ఖర్చులను కూడా చాలా వరకు నియంత్రించవచ్చు. అయితే మనకు విత్తన శుద్ధిలో వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో రసాయనిక విత్తన శుద్ధి ఒకటి, జీవనియంత్రణ పద్ధతులు రెండు రకాలున్నాయి. రసాయనిక విత్తన శుద్ధిలో ఏంటంటే మనము రసాయనాలు అంటే శిలీంద్రనాశనలు గాని కీటకనాశనలు గాని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవడము. అంటే ఇందులో కూడా మనకు రసాయనాలు ఏంటంటే పంటను బట్టి వ్యాధిని బట్టి కూడా మనకు వేరువేరుగా ఉంటాయి. అదేవిధంగా సూచించిన మనకు మోతాదులను కూడా ఉపయోగించి విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, ఈ జీవనియంత్రణ పద్ధతులు ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి మరియు విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకు వ్యాధులను అరికట్టడమే కాకుండా మొక్క యొక్క పెరుగుదలకు అనేది కూడా చాలా వరకు దోహదపడుతుంది. అయితే ఈ విత్తన శుద్ధి రైతులు అనేది మనకు పంటని నాటే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎలా అయితే ఎంచుకుంటామో ఎంచుకున్న విత్తనానికి విత్తన శుద్ధి అనేది కూడా ఖచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలి. అయితే ఈ రసాయనాలను మరియు ఈ జీవనియంత్రణ కారకాలను కూడా మనము కలిపి విత్తన శుద్ధి చేసుకునే అప్పుడు వాటి యొక్క అనుకూలతను కూడా మనము నిర్ధారించాలి. అంటే కొన్ని రకాల రసాయనాలు ఈ జీవనియంత్రణ కారకాలు, మనకు ట్రైకోడర్మా అనేది ఉంది కదా, వాటితో కంపాటబిలిటీ లేనప్పుడు మనం విత్తన శుద్ధి చేసినప్పుడు ఈ రసాయనాలు ట్రైకోడర్మా మీద ప్రభావం చూపడం వల్ల దాని యొక్క ఉపయోగం అనేది మనకు అంతగా ఉండదు. అందుకని మనము రెండింటిని కలిపి విత్తన శుద్ధి చేసేటప్పుడు వాటి యొక్క అనుకూలతను అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించాలి. ఈ విత్తన శుద్ధి అవగాహనకు మనము ఖచ్చితంగా రైతులు అలవర్చుకోవాలి. అయితే మనం రైతులు అందరూ ఇప్పుడు మనం దగ్గర సాగు చేసే పంటల్లో ముఖ్యమైన పంట ఏంటంటే వరి పంట. వరి పంటలో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల చీడపీడలని మనము తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనము విత్తనాలని మండే కట్టే ముందు అంటే నానబెడతాము, విత్తనాలని నాటే ముందు మొలక కడతాము. ఆ సమయంలో మనము నీళ్లలో మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండజిమ్, అంటే 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బెండజిమ్, మనకు కావలసినంత పరిమాణంలో నీళ్లు మరియు రసాయనిక కార్బెండజిమ్ ని కలిపి తర్వాత విత్తనాలని అందులో నానబెట్టడము. నానబెట్టిన తర్వాత మనం మండికట్టి తర్వాత దశలో మనము నర్సరీలో ఉపయోగిస్తాము. ఈ విధంగా చేయడం ద్వారా అగ్గి తెగులు గాని మరియు కాండం కుళ్ళు తెగులు గాని అలాగే షీత్ బ్లైట్ పాంపొడ తెగులు వీటి నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనము మన ప్రాంతంలో మన తెలంగాణలో ముఖ్యంగా సాగు చేసే పంటలో వేరుశనగ కూడా, ఇందులో ఏంటంటే మనకు టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 కిలో విత్తనానికి 1 గ్రాము లేదా మనకు ట్రైకోడర్మా వెరిడి అనే జీవ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే మనకు నేల ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించవచ్చు. అదేవిధంగా మనకి ఆకుమచ్చ తెగులు యొక్క ఉధృతి అనేది కూడా తక్కువగా ఉంటుంది. అయితే మనకు వేరుశనగలో పురుగుల కోసం కూడా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని కీటకనాశిని ఉపయోగించి విత్తన శుద్ధి చేయడం ద్వారా రసం పీల్చే పురుగుల యొక్క బెడద అనేది కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు కూరగాయల పంటలో తీసుకున్నట్టయితే మిరపలో నారుకుళ్ళు తెగులు అనేది అత్యధికంగా వస్తుంది. అందుకని చెప్పేసి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. దీనికోసము మనము డైథేన్ M45 మ్యాన్కోజబ్ని 1 కిలో విత్తనాన్ని 2 గ్రాముల చొప్పున లేదా మనకు కార్బండజిమ్ 1 గ్రాము లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నారుమడిలో కూడా మనము నారుమడి యాజమాన్యం అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనము నారుని ఎత్తైన మడుల్లో కూడా మనం వేసుకోవడం ద్వారా మనము నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవచ్చు. తర్వాత మనకి మొలక దశలో వచ్చే నారుకుళ్ళు తెగులును కూడా మనము రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకి మెటలాక్సిల్ అనే శిలీంద్రనాశిని కూడా 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము ఈ మడులలో మొదలు తడిచే విధంగా పోసుకున్నట్టయితే మనం ఈ నారుకుళ్ళు తెగులను కూడా మనము రక్షించవచ్చు. ఈ విధంగా వివిధ పంటల్లో మనం పసుపు తీసుకున్నట్టయితే క్లోరోపైరిపస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం 1 కిలో పసుపు యొక్క కొమ్ములని మనం నానబెట్టి తర్వాత దశలో మనము నాటినట్టయితే భూమిలో
మనకి చాలా రకాల యొక్క పురుగుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా మనకు ఇలా వివిధ రకాల పంటల్లో మనము రసాయన పద్ధతులు మరియు జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉపయోగించడం ద్వారా మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రైతులు విత్తన శుద్ధి చేయడం ద్వారా సాగు యొక్క ఖర్చును అనేది తగ్గించవచ్చు. ఎందుకంటే ముందుగా విత్తన శుద్ధి చేయడం ద్వారా చాలా వరకు మొక్కకు అనేది రక్షణ లభిస్తుంది. దాని ద్వారా మనకు తర్వాత దశలో మందులకు అవసరమయ్యే వినియోగానికి అవసరమయ్యే ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతులు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి. రాజాసాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం తమన్. ఎస్,

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 28/9/2026 సాయంత్రం 7:18 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252 2324085353 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
2: देश के सभी किसानों का और कोऑपरेटिव सेक्टर से जुड़े हुए सभी लोगों का एक मांग था कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता था। नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के

0: ग्रामीण विकास, कृषि विकास और वीमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है।
1: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూతు స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐజీ నగోయ ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చెక్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ

0: పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వినండి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: ఆకాశవాణి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు గురించి తెలియజేయడానికి వరంగల్ మామనూరు పశు వైద్య కళాశాలలోని పరాన్న జీవశాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ బి దస్మబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: ఈ జీవాలు అనగా గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు అంటే ఏమిటి మేడం?
7: ముఖ్యంగా ఈ జీవాలు అనగా గొర్రెలు, మేకలలో ఈ అంతర పరాన్న జీవులు చాలా రకాలుగా

0: ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే హీమాంకస్ కాంట్రాటస్, ట్రైకోస్ట్రాంగైల్స్, ఆస్టటేజియా, ఇసోఫాగస్టోమం, మునీజియా టేప్వామ్ అండ్ కాక్సిడియా ఆర్ ఐమేరియా లాంటి పరన్నజీవులు. ఇవి పశువు యొక్క వివిధ అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుని పోషక పదార్థాలని సంగ్రహించి పశువుల్ని బలహీనపరుస్తాయి. తద్వారా పశువులు బక్కచిక్కిపోయి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి వ్యాధులకు లోనవుతాయి. ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలలో వాటి యొక్క శరీర బరువు కోల్పోయి మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఈ వ్యాధి బారిన పడి ఏటా ఎన్నో జీవాలు మరణిస్తాయి.
1: జీవాలు ముఖ్యంగా గొర్రెలు మేకలు, తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది కదా, ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది, కారణం ఏమంటారు?
0: ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలు సంపద పెరగడానికి చిన్నకారు సన్నకారు రైతులు ప్రతి ఒక్క ఇంటి నుంచి కొంతమంది వాటిని నేరుగా తెచ్చుకొని పెంచుకోవడం ద్వారా, అదే కాకుండా ముఖ్యంగా ఈ గొర్రె కాపర్లు ఎక్కువగా వీటిపైన ఆధారపడి జీవనం సాగిస్తుండడం వలన తెలంగాణలో ఈ మధ్య కాలంలో కొన్ని స్కీమ్స్ కూడా రావడం వలన ఈ గొర్రెల మేకల యొక్క పశు సంపద పెరిగింది. సో దాని వలన మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ పెరిగి మనము వేరే రాష్ట్రాలకు మనము ఎగుమతిని చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ మాంసం ఉత్పత్తిలో కానీ గొర్రెల మేకల పశు సంపదలో కానీ నంబర్ వన్ గా నిలిచింది ఇండియాలో.
1: గొర్రెలలో వచ్చే పరాన్నజీవులు ఏమిటి మేడం?
0: గొర్రెలలో ముఖ్యంగా ఈ పరాన్నజీవులు మూడు రకాలుగా ఉంటాయి. అవి కాలేపు జలగవ్యాధి, జీర్ణాశయపు జలగవ్యాధి, నులి పురుగులు. ఇవి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే నత్తలు మధ్యవర్తులుగా ఉండడం వలన ఈ జలగవ్యాధి పశువుల్లో సోకుతుంది. ఈ నత్తలు మధ్యవర్తులు అంటే ఇంటర్మీడియట్ హోస్ట్లుగా వ్యవహరిస్తాయి. ఎక్కువగా తేమగల పచ్చిక బయళ్లలో, తుంగ నాచు చెరువు అంచుల ప్రాంతాల్లో, చెరువులు కుంటలు నెమ్మదిగా ప్రవహించే కాలువల్లో ఉంటాయి. అందువల్ల నత్తలు ఎక్కువగా ఉండే తొలకరిలో, వర్షాకాలంలో, చలికాలం ప్రారంభంలో ఈ జలగవ్యాధి పశువులకు సోకుతుంది. వ్యాధిగ్రస్త పశువుల పేడతో కలుషితమైన పచ్చిక బయళ్ల ద్వారా, నీటి ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
1: మేడం, పరాన్నజీవులు ఏ విధంగా సోకుతాయి?
0: ముఖ్యంగా ఈ పరాన్నజీవులు అంతర్గత పరాన్నజీవులు జీవాలలో గొర్రెలు మేకలలో కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ ముఖ్యంగా మేత తినడం వల్ల ఇవి సోకుతాయి. అదేవిధంగా ముఖ్యంగా జలగవ్యాధి తేమగల పచ్చిక బయళ్లలో మేత మేయడం వలన చెరువంట్ల చుట్టూ కానీ తుంగ నాచున్న ప్రాంతాల్లో కానీ ఈ జీవాలు మేత మేయడం వలన వాటికి వ్యాధిని వ్యాప్తి చెందుతాయి.
1: ఈ నులి పురుగులు అంటే ఏంటి మేడం?
0: ఈ నులి పురుగులు అనగా హీమాంకస్ కాంట్రాటస్ అనే నులి పురుగు ముఖ్యంగా పొట్ట భాగంలో ఉంటూ రక్తాన్ని పీల్చి రక్తహీనత కలగజేస్తాయి. దాని ద్వారా గొర్రెలు మేకలు శరీర బరువును కోల్పోయి బక్కచిక్కిపోయి అవి మాంసం ఉత్పత్తిని తగ్గింపచేసి పాల ఉత్పత్తిని కూడా తగ్గింపజేస్తుంది. తద్వారా ఈ హీమాంకస్ కాంట్రాటస్ చాలా ప్రమాదకరమైన అంతర్గత పరన్నజీవి. దీని వలన ఒక 28 నుంచి 30 రోజుల తర్వాత పశువు ఒక్కొక్కసారి మరణించవచ్చును.
1: మేడం, ఈ నిర్మూలన విధానం ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ ముఖ్యంగా ఈ నులి పురుగుల కోసము నిర్మూలన విధానము మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి 3 లేదా 4 సార్ల డివార్మర్స్ ని తాగిపీయడము గాని లేకపోతే మనము డివార్మింగ్ చేసే మందులను మార్చి మార్చి తాగిపించడం వలన మనము అది నిర్మూలించవచ్చును. వివిధ అంతర పరన్న జీవుల నిర్మూలన మందులు ముఖ్యంగా పైపరజిన్, లెవామిజోల్, నిక్లోజమైడ్, ఆల్బెండజోల్, మెబెండజోల్, ఫెన్బెండజోల్ లాంటి మందులను మనము వాడడం వలన ఈ నులి పురుగులను మనం నిర్మూలించవచ్చును.
1: ఓకే మేడం, కాలేయపు జలగవ్యాధి అంటే ఏమిటి?
0: కాలేయపు జలగవ్యాధి అంటే ముఖ్యంగా అంతర్గత పరన్నజీవి ఫేషోల హెపాటికా, ఫేషోల జైగాంటిక అనబడే ఈ పరన్నజీవుల ద్వారా సోకుతుంది. ఈ వ్యాధికారక జలగలు గడ్డి నీటి ద్వారా పశువుల జీర్ణకోశంలోకి చేరి ప్రేవులు పెరిటోనియం క్యావిటీ ద్వారా కాలేయానికి చేరుతాయి. ఆ తర్వాత 4 నుంచి 5 వారాల్లో కాలేయంలో స్థావరం ఏర్పరచుకుంటాయి. కాలేయంలో ఉండే జలగలు వ్యాధి తీవ్రంగాను, దాని యొక్క జలగల ద్వారా వ్యాధి నెమ్మదిగాను దీర్ఘకాలికంగాను సోకుతుంది. తీవ్రంగా సోకిన సందర్భాల్లో కాలేయం కణజాలం నాశనమై రక్తస్రావాలు సంభవిస్తాయి. రక్తక్షీణత ఏర్పడుతుంది. కాలేయ నాళాలు గట్టిపడి నాళాలు అడ్డుపడి కామేర్లు వచ్చేందుకు దోహదపడతాయి. ఈ కాలేయపు జలగవ్యాధి దీర్ఘకాలికంగా సోకిన పశువులు మేత తినకపోవడం, రక్తక్షీణత మొదలగు లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా ఈ పునరుత్పత్తి

0: క్రియ కుంటుపడుతుంది. 2 నుంచి 3 మాసాల వరకు పశువులు ఈ వ్యాధితో బాధపడి చివరకు మరణిస్తాయి. అదేవిధంగా ఈ వ్యాధిగ్రస్త పశువులు పారుడుతో బాధపడడం, పారుడు అంటే డయేరియా లాంటి లక్షణాలు, దవడ క్రింద గుండె భాగాల్లో నీరు చేరి వాపు ఏర్పడతాయి, మేత సరిగ్గా తినకపోవడం, క్రమంగా బక్కచిక్కిపోవడం, అదేవిధంగా మాంసం ఉత్పత్తి తగ్గిపోవడము, తద్వారా రైతులకు కూడా ఈ విధంగా నష్టాన్ని కలుగజేస్తాయి. మనము ఈ వ్యాధిని గుర్తించడానికి ముఖ్యంగా పేడ పరీక్షను నిర్వహించాలి. చికిత్స విధానము కాలేపు జలగవ్యాధికి తొలి దశలోనే గుర్తించి వెంటనే చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా రైతుకి నష్టాన్ని కూడా మనం నివారించవచ్చును. చికిత్స కోసము మనము ముఖ్యంగా ఆల్బెండజోల్, క్లోజాంటాల్, రఫాక్సనైడ్, ఆక్సిక్లోజనైడ్, ట్రైక్లోబెండజోల్ మొదలగు మందుల్ని తగు మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది. విరోచనాలను అదుపు చేయడానికి సల్ఫా మందులు, ఆస్ట్రింజెంట్ మిశ్రమాలు, ఇంటెస్టైనల్ సెడేటివ్స్ వాడాలి. అదేవిధంగా రక్తక్షీణత నివారణ కోసము బి కాంప్లెక్స్, ఐరన్తో కూడిన ఇంజెక్షన్లను వైద్యుల సలహాపై వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా పశువులు, ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలు మందలో ఉన్నప్పుడు ఒక గొర్రెగా మేకగా మనము చూసినట్లయితే ఆ దవడ క్రింద నీరు చేరి అది బాటిల్ జా కండిషన్, అంటే గుండె భాగంలో కానీ గొంతు భాగంలో కానీ నీరు ఎక్కువగా చేరి అది పశువు మనకు ఉబ్బినట్టుగా కనబడుతుంది. అలాంటి గొర్రె యొక్క పేడను మనం పరీక్షకు దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించినట్లయితే దానిని మనం గుర్తించవచ్చును, చికిత్స విధానంను పాటించవచ్చును.
1: ఓకే.
2: మా

0: ఈ గొర్రెలలో వచ్చే అంతర్గత పరాన్నజీవులు ఏమేమిటి మేడం?
1: ఈ గొర్రెలలో వచ్చే అంతర్గత పరాన్నజీవులు ముఖ్యంగా మనము 4-5 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే, ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు హిమాంకస్ కాంట్రాక్టస్, ట్రైకోస్ట్రాంగైల్స్, అస్టటేజియా, ఇసోఫాగోస్టోమం, మోనేజియా అనే టేప్ వామ్స్ అనేటివి వివిధ రకాలుగా ఈ గొర్రెల్లో ఉంటాయి.
0: పేడ పరీక్ష అన్నారే ఇందాక మీరు, ఆ పేడ పరీక్ష ఎలా చేస్తారు, ఎందుకు చేయాలి?
1: ఇది రైతులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఎప్పుడైతే గొర్రెల మందలో అన్ని గొర్రెలు ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు పేడ పరీక్షను చేయించుకోవాలి. పేడ పరీక్ష దగ్గరలో ఉన్న పశు వైద్యశాలను ఆశ్రయించి వైద్యుని సలహా మేరకు పశువు నుంచి డైరెక్ట్గా పర్రెక్టల్గా శాంపుల్ తీసుకొని పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ పశువు పొట్టలో ఏవేమి అంతరపరణ జీవులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చును. అది ఏ విధంగా చేస్తామంటే, ఒక చిన్న స్లైడ్ మీద ఒక పిన్ హెడ్ సైజ్ ఆఫ్ శాంపుల్ తీసుకొని దానిపైన ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే మనము వివిధ రకాలైన గుడ్లను మనము చూసి వాటిని మనం ఐడెంటిఫై చేయవచ్చును. తద్వారా ఏ పరాన్నజీవికి ఎలాంటి మందును మనం వాడాలనో రైతుకి మనము సూచించవచ్చును. సో దానికోసమే మనము ఈ పేడ పరీక్షను నిర్వహించాలి. ముఖ్యంగా రెసిస్టెన్స్, అంతెల్మెటిక్ రెసిస్టెన్స్, అంటే ఈ మందుల వలన ఒక్కొక్కసారి ఈ పరాన్నజీవులు రెసిస్టెన్స్ ని డెవలప్ చేసుకుంటున్నాయి. ఆ రెసిస్టెన్స్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే పేడ పరీక్షను నిర్వహించాలి.
0: ఈ అంతరపరాన్న జీవుల నిర్మూలనకు మందులు ఏమైనా ఉంటాయంటారు?
1: ఈ అంతరపరాన్న జీవుల మందుల నిర్మూలన కోసము మనము ముఖ్యంగా వాడాల్సినవి 3 లేదా 4 సార్లు సంవత్సరానికి అల్బెండజోల్, ఐవర్మెక్టిన్ లేదా పైపర్జిన్ వంటి ద్రావణాలను త్రాగిపించాలి. ఎప్పుడైతే మనం ఆల్బెండజోల్, పైపర్జిన్, ఐవర్మెక్టిన్ త్రాగించినప్పుడు ఒకేసారి ఒకే మందును ఇవ్వకూడదు. 3 నెలలకు ఒకసారి మందును మార్చి మార్చి త్రాగించాలి.
0: ఈ అంతరపరాన్న జీవుల్ని ఏ విధంగా నిర్మూలన చేయాలి మేడం?
1: ఈ అంతర్పరాన్న జీవుల నిర్మూలన కోసం ముఖ్యంగా మందులతో పాటు మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అది కూడా చాలా ముఖ్యము. మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే ఫామ్ మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా ఈ పేడను కానీ మూత్రాన్ని కానీ అప్పటికప్పుడు తీసేయడము, శుద్ధి చేయడము. ముఖ్యంగా గొర్రెలను, మేకలను మనం ఎప్పుడైతే షెడ్లలో ఉంచినప్పుడు షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి, ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవడము. తద్వారా మనం నివారించవచ్చును. అదేవిధంగా మనం ఎప్పుడైతే మేతకు తీసుకెళ్లినప్పుడు ఎర్లీ మార్నింగ్, అంటే ఎప్పుడైతే వర్షాకాలంలో తొలకరిలో ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా పరాన్నజీవులు సోకే ప్రమాదం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కాకుండా 10 గంటల తర్వాత మేతకు పంపినట్లయితే ఆ లార్వాలు అనేటివి సోకకుండా మనం కాపాడవచ్చును. అదేవిధంగా లేట్ ఈవినింగ్స్ లో కూడా మనము మేతకు మేపకూడదు. 10 నుంచి 4 గంటల లోపే మేతలను మేపినట్లయితే మనము ఆ పశువులకు ఈ అంతరపరన్న జీవులను మనం నిర్మూలించవచ్చు. దానితో పాటు పరన్న జీవుల మందులను వాడినట్లయితే మనము తగ్గించవచ్చును.
0: జీర్ణాశయపు జలగలు అంటే ఏంటి, వివరిస్తారా?
1: ఈ జీర్ణాశయపు జలగ వ్యాధి ముఖ్యంగా పారాంఫిస్ట్రోమం పరన్న జీవుల ద్వారా ఎక్కువగా పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా అన్ని పశువుల్లో సోకుతుంది. ఈ వ్యాధి తీవ్రంగా సోకితే మరణాలు 90% వరకు ఉంటాయి. పారాంఫిస్ట్రోమం జలగలు జీర్ణకోశంలోని రూమెన్ మరియు రెటిక్యులం అరలలో స్థావరం ఏర్పరచుకుంటాయి. తద్వారా వ్యాధి పశువుల్లో దీర్ఘకాలికంగా సోకి మేత తినకపోవడం, పశువులు త్వరగా బరువు కోల్పోవడం, చర్మం పెరుసుగా మారడం, రక్తక్షీణత, కండరాలు కృషించడం, దవడ క్రింద నీరు చేరడం, పాల ఉత్పత్తి తగ్గడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. ఈ పారాంఫిస్ట్రోమం చిన్న జలగలు మాత్రం చిన్న పేవుల్లో స్థావరం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి పశువులను రక్తక్షీణతకు గురిచేస్తాయి. తద్వారా వ్యాధి తీవ్ర రూపంలో సోకుతుంది. వ్యాధి తీవ్రంగా సోకినప్పుడు దుర్వాసనతో కూడిన పలచటి విరేచనాలతో పశువులు బాధపడతాయి. ఒక్కొక్కసారి విరేచనాలలో రక్తపు చారలు కూడా ఉంటాయి. పశువులు బలహీనమై ఆకలి కోల్పోయి మేత తినవు. వ్యాధిగ్రస్త పశువులలో డిహైడ్రేషన్, రక్తక్షీణత, దవడ క్రింద ఉదర భాగంలో నీరు చేరి వాపు ఏర్పడడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన ఈ గొర్రెల మేకల్లో పొట్ట లావుగా తయారవుతుంది. పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించిన 15 నుంచి 20 రోజుల్లో మరణాలు సంభవిస్తాయి. కాబట్టి పశువుల్లో ఈ పశు పేడ పరీక్ష ద్వారా మనము దీనిని, వ్యాధిని నిర్ధారించవచ్చు. దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు డాక్టర్ని సంప్రదించినచో ఈ వ్యాధిని నిర్మూ

0: మూలించవచ్చును.
1: ఓకే, రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి మేడం?
0: ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సినవి, ముఖ్యంగా గొర్రె కాపర్లు, మేకల కాపర్లు, వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, నేరుగా దుకాణంకి వెళ్ళి బలం మందు అని తెచ్చుకుంటారు. అట్లా కాకుండా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి పేడ పరీక్ష చేపించిన తర్వాతనే మందులను వాడాలి. అదేవిధంగా ఈ మందులు సంవత్సరానికి 3 లేదా 4 సార్లు వాడాలి. అదేవిధంగా ఒకటే మందును వాడకుండా మందులను మార్చి మార్చి వాడడం వలన ప్రయోజనం ఉంటుంది. దానివల్ల ఆంథెల్మెటిక్ రెసిస్టెన్స్, ఆ డ్రగ్ యొక్క నిరోధకతను మనము నివారించవచ్చును. అదేవిధంగా రైతులు మేతకు తీసుకుపోవడము, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చెరువు అంచుల చుట్టూ చెరువు గట్టున ప్రదేశాల్లో మేతకు తీసుకెళ్లకూడదు. అక్కడ నత్తల ద్వారా జలగవ్యాధి కానీ కాలేపు వ్యాధి కానీ సోకుతుంది. దాన్ని నిర్మూలించడానికి వాళ్ళు ఈ తుంగ నాచున్న ప్రదేశాల్లో గొర్రెలను మేకలను మేతకు తీసుకువెళ్ళకూడదు. అదేవిధంగా మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, ఈ షెడ్లల్లో తడి లేకుండా చూసుకోవడము, లేకపోతే ఈ అప్పటికప్పుడు మలమూత్రాలను తీసివేయడం ద్వారా కూడా చాలా వరకు మనము పరాన్నజీవులను నిర్మూలించవచ్చును. అదేవిధంగా ఈగల బెడదను కానీ మనము నివారించవచ్చును. ముఖ్యంగా షెడ్ నిర్మాణంలో కూడా వాళ్ళు తూర్పు నుంచి పడమర దిశలో సూర్యరశ్మి సోకే విధంగా ఉంచినట్లయితే తద్వారా ఈ పేడలో ఉండే గుడ్లు గాని లార్వాలు గాని నశింపజేసి ఇవి తిరిగి వ్యాధి వ్యాప్తిని చెందకుండా కాపాడుతుంది.

0: మేడం, ఈ అంతరపరాన్న జీవులే కాకుండా బాహ్యపరాన్న జీవులు అంటారు కదా, అవి ఏమిటి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలంటారు?
1: ముఖ్యంగా మనము బాహ్యపరాన్న జీవుల గురించి మాట్లాడుకున్నట్లయితే గోమార్లు, మిన్నలులు, పేలు, పిడుదులు, దోమలు ఇవన్నీ కూడా బాహ్యపరాన్న జీవులు. పశువు యొక్క శరీరం పైన ఆశ్రయం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు బలహీనతకు గురి చేస్తాయి. వీటి వల్ల పాడి పశువులు చికాకు పడడం, మేత తినకపోవడం, తద్వారా పాల దిగుబడి గాని మాంసం ఉత్పత్తి గాని తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ బాహ్యపరాన్న జీవులు అనేక వైరస్ గాని బ్యాక్టీరియా గాని ప్రోటోజోవల్ వ్యాధుల్ని వ్యాపింపజేసి పశు నష్టం కలిగిస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా మురుగునీరు, రొచ్చు, చెత్త చెదారం నిల్వ ఉండే అపరిశుభ్ర పరిస్థితుల్లోనూ, వేసవి లాంటి కాలాల్లో సరైన మేత దొరకక బక్కచిక్కిపోయే పరిస్థితుల్లో ఈ బాహ్యపరాన్న జీవుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ బాహ్యపరాన్న జీవుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా గోమార్లు, ఈ గోమార్లు, ఈ పిడుదులు ఎక్కువగా పశువులు జీవాలని ఆశిస్తాయి. ఇవి 3.5 ఏళ్ల వరకు జీవిస్తాయి. పశువుల చెవి లోపలి భాగంలో స్థావరం ఏర్పరచుకోవడం వల్ల పశువులు తలను తరచుగా విదిలిస్తుంటాయి. చర్మంపై దురద, చర్మం వాపు మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపై ఉండి రోజుకు సుమారు 0.5 మిల్లీలీటర్ మీన్స్ 0.5 ml వరకు రక్తాన్ని తాగి రక్తక్షీణతకు గురి చేస్తాయి. అదేవిధంగా ఈ చర్మం పైన గాయాన్ని ఏర్పరిచి ఈ గోమారులు శరీరంలో విష పదార్థాలను విడుదల చేయడం వల్ల వెనుక కాళ్ళు పక్షవాతానికి కూడా గురవుతాయి. పశువుల్లో ఈ గోమారులు ముఖ్యంగా బెబిషియోసిస్, తెలిరియోసిస్ వంటి వ్యాధులు సోకడంలో ఈ గోమారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. మధ్యవర్తులు అంటే ఇంటర్మీడియట్ హోస్ట్గా వ్యవహరిస్తాయి. అదేవిధంగా ఈ గోమారులే కాకుండా మిన్నల్లులు, అవి సార్కోప్టిస్, సోరోప్టిస్, డెమోడెక్స్ అనే 3 రకాలుగా ఉంటాయి. ఈ సార్కోప్టిస్ మిన్నలులు చెవి, భుజం, ముఖం, తోక ప్రారంభం మొదలైన భాగాల్ని ఆశిస్తాయి. తద్వారా దురద, వాపు, చర్మంపై పొలుసులు ఏర్పడడం, రక్తస్రావం, వెంట్రుకలు రాలిపోవడం, పశువులు నీరసపడడం సంభవిస్తుంది. అదేవిధంగా చర్మంపై పేలు, పిడుదులు కూడా ఆశించడం వల్ల దురద, చర్మం వాచి ఎర్రబడడం, గాయం, రక్తహీనతకు లోనవడం సంభవిస్తుంది. ఈ గోమారులు, మిన్నలు కాకుండా ఇంకా దోమలు, దోమలు కూడా పశువులతో పాటు మనుషులను కూడా చర్మంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి, దురదను కలిగిస్తాయి. అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఇవి దురద పెట్టడం వల్ల పుండ్లు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆ పుండ్లల్లో మ్యాగట్స్ అనేటివి కూడా వృద్ధి చెందుతాయి. ఇంకా పశువులు చికాకు చేయడము, అలసట, నీరసానికి లోనవుతాయి. అదేవిధంగా ముఖ్యంగా గొర్రెల్లో మాంసం ఉత్పత్తి కానీ ఉన్ని ఉత్పత్తి కానీ తగ్గిపోతుంది.
0: ఈ గోమార్లను ఎలా గుర్తిస్తారు మేడం?
1: ఈ గోమార్లు ముఖ్యంగా శరీరం పై భాగంలోనే మనము కళ్ళతో బయట నుంచి చూడవచ్చును. ఇవి పెద్ద పెద్దవిగా ఉండి రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. సో వీటిని మనము చేతితో గాని తీసివేసేవచ్చును.
0: అంటే పిడుద అంటే వేరే, గోమార్లు అంటే వేరే?
1: గోమార్లు, పిడుదులు రెండు సమానమే. కాకపోతే పిడుదులు అంటే ఇవి కొంచెము మెత్తటి శరీరం కలిగి ఉంటాయి. గోమార్లు మాత్రం గట్టి శరీరాన్ని కలిగి ఉండి ఎక్కువ రక్తాన్ని పీలుస్తుంటాయి.
0: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు, మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు గురించి వరంగల్ మామనూరు పశు వైద్య కళాశాలలోని పరాన్న జీవశాస్త్ర విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ బి దస్మాబాయి గారు చక్కగా తగు సలహాలు, సూచనలు అందించారు. ధన్యవాదాలు మేడం.
1: నమస్కారం. ధన్యవాదాలు.
2: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी

0: उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: परंतु सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच
0: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: मूड कॉलेजी ललो,
4: डोंट वरी,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్.
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది, అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది,
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:44 అవుతుంది. చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆనందం చిత్రం కోసం టిప్పు సత్య పాడిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించేశారు. మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా విగ్రహానికి సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకమని, ఆయన సేవలకు గుర్తుగా హైదరాబాద్లో స్మారక పార్క్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశ పటిష్టతకు మూలమని కొనియాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నోటీసులు పొందినవారు అవసరమైతే తప్ప వ్యక్తిగత విచారణకు రావాల్సిన పనిలేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఫారం 6 డిక్లరేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. 2027 వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీటి డిజైన్లు అక్టోబర్ 5వ తేదీన సీడబ్ల్యూసీ ముందుకు రానున్నాయని, భద్రత నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు డిమాండ్ 9 రెట్లు ఎక్కువగా ఉండటం వల్లే త్వరగా పూర్తవుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. బుకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్టంగా నిర్వహిస్తున్నామని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఐసాక ఫ్యూజన్ 2026 సదస్సులో సైబరాబాద్ సిపి ఎం రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ ముప్పులు, ఏఐ, డేటా రక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. డిజిటల్ మోసాల నివారణకు సంస్థలు, నిపుణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలకు 1000 కోట్లు, మహిళా భవనాలకు 800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఉపాధి హామీ పనులను విస్తరించి వేసవి తాగునీటి సరఫరాకు ప్రత్యేక కమిటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. ఫైనల్స్లో ఇరు జట్లు ఇరాన్పై గెలుపొంది. మహిళల జట్టు 3వ పసిడి పతకాన్ని, పురుషుల జట్టు 4వ పసిడి పతకాన్ని భారత్కు అందించాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు బ్యాంక్ యూనియన్ల సమ్మె దృష్ట్యా వినియోగదారులు ఇబ్బందులను నివారించేందుకు ఆర్థిక శాఖ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించింది. అలాగే సమ్మెకాలంలో అదనపు ఏటీఎం రుసుములను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహాయించాయి. సమీకృత రైల్ పార్సిల్ యాప్ ద్వారా డిజిటలీకరణ పారదర్శకత తీసుకొచ్చినందుకు దక్షిణ మధ్య రైల్వేకు ఈ గవర్నెన్స్ విభాగంలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పీసీసీఎం ఈటీ పాండే ఈ పురస్కారాన్ని

అందుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: స్టార్ట్ స్మాల్, లర్న్ వన్ న్యూ డిజిటల్ స్కిల్ ఎట్ ఎ టైమ్, ఆస్క్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ సేఫ్లీ. ఎవ్రీ స్టెప్ యూ టేక్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఆన్ ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్. We hope this conversation encourages you to embrace digital tools wisely and confidently. Don't forget to join us every Monday and Saturday at 8:03 p.m. Until next time, stay informed, stay secure, and remember, digital literacy isn't just about using technology, it's about empowering yourself for the future. I am your host, Jayanti. And with me is Masrat. Have a good evening.
1: Have a good evening, listeners.
2: మీరు ఇంతవరకు ఇన్సైట్స్లో ఇంగ్లీష్ టాక్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి నిలయంలో సమయం 10:20 కావస్తుంది. మధురగీతాల్లో ఇప్పుడు వినండి, లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం టి చలపతిరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

వాడు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం పెండ్యాల, సాహిత్యం శ్రీశ్రీ.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆత్మీయులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు, సాహిత్యం దాసరిది.

మనుషులు మారాలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విందాం. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం దాశరథి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

7 గంటలకు నల్గొండ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15కు ఈ మాసపు పాట, 7:35కు స్తుతిమాల, 8:35కు శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు ఉదయం 10:55కు మన్ కీ బాత్ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం 138వ భాగం. అనంతరం తెలుగు అనువాదాన్ని మనకు అందిస్తారు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. రేపు మధ్యాహ్నం 12:10కు యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40కు హిందీ కార్యక్రమం, 1:20కు వనితాలకంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కీ చంద్రకళ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి నిహారా కనేటి. రేపు మధ్యాహ్నం 2:30కు బాల వినోదం కార్యక్రమంలో ఉగ్నాస్ ప్రథమ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 3:00కు సమన్వయ నాటక కార్యక్రమం, చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం, రచన శ్రీ పీలా వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ కండ్రాతి సాంబశివరావు, సహకారం జంగా అనిల్ కుమార్. రేపు సాయంత్రం 5:03కు శ్రీమతి జల సౌదమ్మ బృందం వారు ఆలపించు జానపద గీతాలు వింటారు. రేపు సాయంత్రం 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంటల్లో రైతులకు సూచనలు సలహాలు గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు విందాం. రేపు రాత్రి 7:00కు మార్కెట్ ధరలు, 7:15కు ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత, ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం. రేపు రాత్రి 8:03కు కరెంట్ అఫైర్స్, 8:45కు సమాచార సంధ్య, 9:00కి న్యూస్ ఎట్ 9, 9:15కు స్పాట్ లైట్, 9:30కు జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10:00కు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల హైలైట్స్ రేవ సంచిక వింటారు. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 59 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48కు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.